0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Radio Sai brings you now a divine discourse delivered by Bhagwan Baba on 5th July 2001 on the occasion of Guru Purnima.
2: गुंडलों ने प्रेम पंडिंचुकोनुचुन्ना अतडे क्रैस्तवुंडु अतडे सिक्कु गुंडलों ने प्रेम పండించుకొనుచున్నా అతడే క్రైస్తవుడు అతడే సిక్కు అతడే హైందవుడు అతడే ముస్లిమును అతడే మానవుడు అతడే గురువు అతడే మానవుండు అతడే గురువు
3: ఇఫ్ వన్ కల్టివేట్స్ ది హార్వెస్ట్ ద క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్ సిక్ ఈజ్ హిందూ ముస్లిం ఈజ్ ట్రూ మ్యాన్ ఇన్ ద సిక్స్త్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ is also Guru, the teacher.
2: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, ani cheppinattu gani, Bhagavantuni shaktule ainatvanti yokka, pancha bhutamulu kudanu, sarvavyapamainatvantivi, sarvashaktimayamainatvantivi.
3: Just as we say, God is all-pervasing and God is indweller, He has all got the powers and capacities. So also we find the five elements spreading all over and so powerful.
2: Prapanchamantai kudanu, panchabhutamula chene nindi unnadi.
3: The whole world is filled with these five elements.
2: Panchabhutamula chetane kattabadi untunnavi.
3: The world is bound by these five elements.
2: Panchabhutamula chetane nadachabadutunnadi.
3: In fact, it runs, is conducted by the five elements.
2: Panchabhutamulo ye bhutamu takkuvainappatikini jagattu naduvaledu.
3: The world cannot proceed with one of the elements missing.
2: Kanuka prati manavuniki kudanu ee panchabhutamulu panchapranamulu.
3: Therefore, every man should consider the five elements as the five life principles.
2: Viti shakti samarthyamulu evarunu gurtinchaleru.
3: None can estimate and know the power and the capacity of the elements.
2: Artham chesukonaleru.
3: Nor can comprehend.
2: Ilanti panchabhutamulu yokka tattvamunu prati manavudu kudanu gurtinchaka tappadu.
3: Every man must necessarily know the significance and the importance of the elements.
2: Gurtinchinatuvanti vaade dhanyudu.
3: In fact, he is liberated, redeemed if he knows the value.
2: Atane punyudu.
3: And in fact, he is the meritorious one if he knows.
2: Atade purushartamunu gurtinchinatuvanti vaadu.
3: It amounts to knowledge of the objectives of the world.
2: Kanuka panchabhutamulu yokka tattvamunu chakkaga artham chesukoni dani vartinchamu ప్రతి మానవునికి కర్తవ్యము.
3: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ వన్ టు నో ద వాల్యూ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ బిహేవ్.
2: సుఖ దుఃఖములకు మంచి చెడ్డలకు ఈ పంచభూతములే మూల కారణములు.
3: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్, గుడ్ అండ్ బ్యాడ్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: కనుక మనం సుఖపడవలన పంచభూతముల చేతనే సుఖపడాలి.
3: If you really want to be happy, you can be happy with these elements only.
2: మనము దుఃఖములో మునగవలనన్నను ఈ పంచభూతముల చేతనే మనం మునగాలి.
3: The misery is also due to these five elements.
2: ఇవి పేర్లకు కాని ఆకారమునకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
3: This might appear to be so little and fragmental, but yet, then and now, they are mighty powers.
2: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
3: Man having been born grows by the age and advancing years and leaves this world.
2: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
3: For growth and death, what is the cause?
2: ఈ పంచభూతములే.
3: The five elements are responsible.
2: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
3: The five elements are spread right from microcosm to the macrocosm.
2: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు అత్యవసరము.
3: It is most essential to know the secrets behind the five elements.
2: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
3: Buddha made attempts to know the secrets of these five elements, having understood their significance.
2: Buddham charanam gacchami, sangham charanam gacchami ani cheppadu. Buddhudu thana yokka tattvamunu sanghamulo pravesha petti tadvara ee satyanni gurtinchadaniki prayatninchadu.
3: Buddha made use of his intellect, his understanding and experience, and stepped into the society, thereby shared his wisdom.
2: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
3: In fact, he has total control over his vision, over his looks.
2: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
3: Why has he exercised control on his looks?
2: ఈ పంచభూతముల యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
3: The vision is most highly powerful of all.
2: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
3: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
2: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
3: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
2: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణ కూడాను నశించిపోతూ వస్తుండాలి.
3: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యూ హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
2: మనం చూచేటువంటి చూపులు,
3: ఆల్ అవర్ లుక్స్,
2: మనం అనుభవించేటువంటి ఆనందములు,
3: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
2: విషయకల్పితమైన ప్రభావములు,
3: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
2: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
3: ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ స్పాన్ దట్ ఈస్ కట్ షార్ట్.
2: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
3: బై కాస్టింగ్ బ్యాడ్ లుక్స్ మెనీ ల్యాక్స్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ లాస్ట్.
2: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తూ ఉండాలి.
3: దాట్స్ ద రీజన్ వై వీ డెవలప్ ఐ డిఫెక్ట్.
2: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
3: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాటరాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
2: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాటరాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
3: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ క్యాటరాక్ట్ బట్ ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
2: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
3: ఆల్ దిస్ బ్యాడ్ గెట్స్ ఇన్ టు యువర్ ఐ, కమ్స్ అవుట్ బై వే ఆఫ్ బ్యాడ్ లుక్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ డిఫెక్ట్.
2: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
3: సో వీ హావ్ టు కంట్రోల్ అవర్ విజన్.
2: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
3: యు ఆర్ డెల్యూడెడ్ దట్ యు రీచ్ ఏ స్టేట్ ఆఫ్ సేక్రెడ్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
2: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
3: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్ ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
2: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సలుపుతున్నాము.
3: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కన్ఫర్ టెంపరీ హ్యాపీనెస్.
2: ధ్యానం కాని జపం కాని తపం కాని ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
3: Practices like meditation, the penance, concentration give you only temporary pleasure, happiness.
2: Kaadu kaadu. Ivi kaadu mana drushtini rakshinchedi.
3: They do not give you a kind of guarantee.
2: Drushtini rakshinchetvanti drushtini evaru rakshinchagalaru.
3: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
2: Kanukane mana drushtiye mana yokka srushti.
3: Therefore, the vision is the creation.
2: Mana netrame mana nijamainatvanti shastramu.
3: Netra, the eye, is the Shastra, the sacred text.
2: కనుక మన యందు ఉండేటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టి కోల్పోయి చేస్తుంది.
3: Therefore, the bad look is responsible for all the defects of the eye.
2: ఇంకా రెండవది.
3: The second.
2: నాలుక.
3: The tongue.
2: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
3: There are taste buds.
2: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
3: 3 lakhs of taste buds.
2: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
3: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
2: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము.
3: నాట్ దట్ వీ సింప్లీ ఈట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద టంగ్ వీ ఆల్సో అటర్ యూస్లెస్ వర్డ్స్.
2: ఇతరుల యొక్క హృదయాన్ని కూడా మనం బాధింపు చేస్తున్నాము.
3: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ వీ హర్ట్ అదర్స్.
2: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
3: హార్ష్ వర్డ్స్ ఇంజర్ ది అదర్ మ్యాన్.
2: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయువు తగ్గిపోతుంటుంది.
3: ఇట్ ఇస్ ద టంగ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫార్ ద లైఫ్ స్పాన్ దట్స్ కట్ షార్ట్.
2: ఇదే విధంగానే ప్రతి ఇంద్రియం కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
3: లైక్ వైజ్ ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ సెన్సెస్ బికాస్ ఆఫ్ దే ఆర్ పుట్ టు ఎక్సెసివ్ యూజ్ అవర్ లైఫ్ ఇస్ షార్ట్.
2: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
3: So to begin with, we have to control our looks and also our taste.
2: ఈ రెండింటిని అరికట్టడం మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
3: There lies, there begins, emanates the new power.
2: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను మన వాక్కు చేతను టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
3: Above all types of penances, is only out of our look and the good taste in the word you get the power more and more.
2: Manam chaala porabadi pothunnamu.
3: We are very often mistaken.
2: Mana nitya jeevithamlo edo chinna padamulu kada ani manam upayoga pedutunnamu.
3: We use all sorts of words recklessly.
2: Kanukune manamu rasajnata teligina jeevithi vaada manamu.
3: Therefore we don't have proper taste.
2: Jihve rasajne

0: ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్నమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీవు గుర్తించుకోలేవు.
1: You are not othang, you are not able to understand, recognize the word that hurts others.
0: Edutivadu vyakti edutivadu kaadu.
1: In fact, the one in front of you is not separate.
0: Andulo kudanu unnadi neeve.
1: In fact, you are present in him.
0: Dehamulu veru verainappudiki aatma iruvuri endu okkate unnadi.
1: Bodies are different, but the spirit is same.
0: Baada padunadi baada pettunadi rendu oke vyaktitvame.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: Kanuka manam edutu vyaktini badinchutiga manam maatadakoodadu.
1: We should not speak in such a way as to hurt others.
0: Kanuka nenu appudappudu cheptuntanu.
1: Bhagavan tells us
0: talkless ani.
1: Bhagavan tells us
0: kaani avanni meeru chaala alichyanga teeskuntunnaru.
1: But you neglect the teaching.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యూ డో నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యూ వుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్,
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్,
0: నీవు మంచిని చూడు.
1: సీ గుడ్ ఓన్లీ,
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: దెన్ దే ఆర్ ది ఐ విల్ ఎర్న్ ద సీక్రెట్ పవర్,
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడా చూపగలుగుతుంది.
1: You will also able to visualize the divine cosmic form.
0: Kanuka manamu indriyanni chaala adipulo pettukunnappude mana yokka sadhana yokka phaltamu goppaga abhirudhi avutundi.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: Ee naati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamainatundi yokka ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్, బట్ హీ హస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ఇమ్మోర్టల్ రిజల్ట్స్. దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఇల్యూజన్.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్
0: మ్యాన్కైండ్. ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: యు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్
0: ప్రాక్టీసెస్. వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: నథింగ్ యు వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: First you should exercise sense control.
0: Sparsha, roopa, rasa, gandhamulu.
1: The five senses have got to be under check.
0: Ye chadda vishayalu kuda nu vinadaniki prayatninchaddu.
1: Never listen to anything that's bad.
0: Alanti sandarbham emaina kaliginda aa sthanam nunchi nu vellipo.
1: If any such thing is to happen, leave that place.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ డూ దట్, ద పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గ్రో మోర్.
0: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ గాన్ టు సాలిట్యూడ్, స్పెంట్ లైఫ్ in isolation, exercising control over senses.
0: Kalkune indriyanni arikattukuneetundi sadhane nijamainatundi sadhana.
1: Spiritual practice, true spiritual practice is to have sense control.
0: Indriyanni arikattukonakunda ye sadhana chesinappudiki avi neekudu nirupayogame.
1: All spiritual practices are useless if you don't have control over the senses.
0: Naaru cheta chadda maatalu maatade danakante Rama Krishna Govinda nara ilanti manchi maatalu nee upayogapettuko.
1: Instead of using all bad words with the tongue, you can repeat God's name, Rama Krishna Govinda.
0: Karukane manamu mana indriyal chetha mana aneka vidhamainatundi paapamunu odigattukuntunnam.
1: In fact, we are committing many sins with these senses.
0: Kaani deeni mootalu mana kanipinchadam ledhu.
1: That you don't see right now.
0: Mana kanipinchakunda venuku unnatundi daagi mana aneka vidhamga baadha pedutundadi.
1: But there lies, in a hidden way, the consequences which you have to face.
0: కనిపించనిది తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది, అది కర్మ ఫలం.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: For every man the senses are the life
0: bread. ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: When once the senses are controlled, your life will proceed in a happy way.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: In order to spend peaceful life, you should control your senses.
0: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: You should abstain from using bad words, but you should always have limited
0: soft
1: thought.
0: And sweet.
1: As short and sweet.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: You should talk like that.
0: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: So much of sanctity lie in our words.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: Some also compose, they write books.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సీక్రెట్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రత మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be exemplary. We also read often bad books.
0: It's
1: very bad indeed.
0: Whatever
1: you read, whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏదో ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియముల ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: By sense control you can attain divinity. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: You can experience even the divine manifestation. కానీ
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: You can be divine for that matter.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: Man being so powerful and mighty has become so weak and considered himself ignorant.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌ హిమ్.
0: ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్ ఇస్ ద రియాలిటీ.
0: రెండవ పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండవ పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఇస్ నథింగ్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం. మనం
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనము ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు చాలా మంది భావిస్తుంటారు.
1: Many think,
0: కోరికను నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం ఇస్తుంది అంటారు.
1: దట్ దే ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దే డిజైర్స్.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: యు విల్ నెవర్ బి హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్.
0: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
1: యూ విల్ బి రియలీ బ్లిస్ఫుల్ వెన్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: ఏ బ్లిస్ఫుల్ పర్సన్ ఈజ్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ by controlling his desire.
0: Korikalanu nerveechukodaniki prayatnam chesinatunte vaadu maha ashantiki guri avutunnadu.
1: Fructification of the desire will make you restless.
0: Emiti ee korikalu?
1: What is this desire?
0: Ee korikalanni kudunu prapanchaku sambandhamainatunte prabhutva yojanale kada.
1: Desires are worldly and outward.
0: Ee prabhutva lopala ye matram kudunu sukham ledu.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని నీవు భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ you should make your senses sacred.
0: See no evil, see what is good.
1: Therefore to begin with, see no evil, see what is good.
0: నీవు మంచిని చూడు.
1: See good.
0: చెడ్డను చూడవద్దు.
1: Never see bad.
0: మంచిని మాట్లాడు.
1: Talk good.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: Never talk anything bad.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: Buddha said సమ్యక్ దృష్టి, good
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: Develop good sight.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: Buddha visited many noble souls.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: He has gone through sacred texts.
0: అనేక సాధనలంతా చదివినాడు.
1: He did many practices.
0: ఈ సాధనలు చదివి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: He has known that all that is outward.
0: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
1: And has given up all the books.
0: ఈ పెద్దలను దర్శించడం మానివేశాడు.
1: He has discontinued visiting elders.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: He stopped listening to their teaching.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతములను నేను సార్థకంగా గావించుకోలేదు.
1: He has decided to make his element sacred.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములనే నేను సార్థకంగా గావించుకొనుకున్నా, ఇంక దేన్ని నేను సాధన చెయ్యాలి?
1: If I do not realize the sanctity behind the five elements, what for is my life?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: The body is bound to decay, is bound to fall someday.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా ఇది కూడా నాశనం అవుతుంది.
1: Whatever you do with this body, which is fleeting and momentary,
0: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: The body which is temporary will give you temporary results.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: But the eternal truthful practices that you undertake will give you permanent results.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: దిన దినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం తనను మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందం అను కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: And he hugged Ananda, his cousin.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: He said, Ananda, I could not control this bliss.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: I am reaching the state of nirvana liberation.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: He said, I am ready for anything now.
0: అప్పుడు ఈ ఆనందుడు పినతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద is his cousin brother.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: He was shedding tears.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: the bliss that I enjoy,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
1: Why don't you appreciate, enjoy the blissful state that I am experiencing now?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: This is the perversion, the diversion in the outward trend.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: In the worldly matters we want to be happy.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ ఫార్.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: అది ఏ శాశ్వతమైన ఆనందము?
1: అండ్ ఇట్స్ నోవల్.
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనం దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండమే పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి గాంగనే తన్ను విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sin.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించడం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు,
1: బుద్ధ వాజ్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్,
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: లైఫ్ యశజ్ఞానదయాసింధు రఘాదశనగాగుణ సేవితా మక్షయోధీర శశి అమృతాజిత. ఈ విధంగా భావించాడు. అమరా నిజ రాదేవ త్రిశ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకసర ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించడం లేదు.
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్.
0: మేమే అవివేకంలో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్.
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్.
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
1: వి థింక్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పోది అపకోనంగా కామపంచ అన్నాడు. ఈ కామమును జయించడం అనేటువంటిది ఎంత గొప్పది.
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్.
0: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు.
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్.
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: For rupai money, lopai, with all unlawful means, we eat all dirty stuff, the grass.
0: Ranga ringa yanchu, donga mokkunu mokki, panganavam prajaku pertaraya.
1: Like a thief, we utter God's name and ultimately we leave him unnoticingly. Is that what we are supposed to do?
0: Kaadu, kaadu, kaadu, kaadu.
1: No.
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
0: దీన్ని మనం జయించాలి.
1: వి షుడ్ విన్.
0: దీన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: విదౌట్ నోయింగ్ దట్ వి డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వి వాంట్ కంట్రోల్.
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్స్,
0: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: Happily you can exercise
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: You can make use senses in
0: ఎంత ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: You can do it in a meritorious way and redeem your life.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: And it's really lucky thing to do that.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: If you know the proper path, you'll never give up.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: Why sacred words are mentioned there in Veda?
0: ఈ పదాలంతా కూడాను కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
0: సదాచారమే ముఖ్యము.
1: గుడ్ లైఫ్, గుడ్ బిహేవ్, గుడ్ ప్రాక్టీసెస్.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో అడ్డు తగులుతూ ఉంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దేమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గురు పూర్ణిమ అంటారు.
1: వి సే గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
0: గురువు యొక్క పూర్ణిమ అనేది.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు. ద
0: గురు అంటే ఎవరు?
1: హూ ఇస్ గురు?
0: కానీ ఈనాటి గురువులు కాదు.
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
0: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
1: దే గివ్, దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
0: ఇది కాదు గురుత్వము.
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ప్రిసెప్టర్.
0: గుకారో గుణాతీత, టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
0: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
1: ద ప్రిసెప్ట్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ God who is beyond attributes.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకొని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: Since it's so difficult to get right guru, then you take God as guru.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
1: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
0: అతనే విష్ణువు,
1: హీఈస్ విష్ణు.
0: అతనే శివుడు,
1: అండ్ హీ శివ.
0: అతనే బ్రహ్మ,
1: హీఈస్ బ్రహ్మ.
0: అతనే సర్వము,
1: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై గురు.
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్ డివైన్. ఎవరిని
0: చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైనర్
0: విష్ణు. విష్ణు విష్ణు విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
0: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్.
0: పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ ఫోర్
0: కోట్లు పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపలి ఇమిడి ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాస్ సెట్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరి కుటుంబం దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: హూమ్ సో యు ఆఫర్ సాల్యుటేషన్
0: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు.
1: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: హూమ్ సో యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
1: యు మే డూ నమస్కార్ టు ఎనీబడి,
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది.
1: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యు డూ.
0: ఎందుకోసం ఈశ్వర సర్వభూతానాం?
1: Why? Because God is indwelling
0: all.
1: The entire world is divine. The whole universe is divine.
0: కనుకనే ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుండాలని కాదు.
1: Divinity is not restricted to a place.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు, ఒక్కడే ఉండేది హృదయంలో.
1: ఓన్లీ వన్ ఈస్ ప్రజెంట్ ఇక్కడ, హియర్, అక్కడ, దేర్, ఎక్కడ.
0: ఉండేటువంటి ఒక ఈశ్వరత్వం ఒక్కటే.
1: ద డివినిటీ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
0: అందరి ఎందు ఉండేటువంటి ఒక విష్ణుత్వం ఒక్కటే.
1: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఆల్.
0: మన భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ,
1: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
0: దైవంలో ఎట్టి భేదములు లేవు.
1: దే ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
0: సర్వం కల్విదం,
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్టర్ హ్యావ్ అండర్టేకన్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డగా వస్తుంది.
1: హౌఎవర్ వన్ ఆర్ టూ ఆర్ బ్యాడ్ ది ఎంటైర్ లాట్
0: వాళ్ళు కూడా అనుభవించవలసి వస్తుంది.
1: దే టూ విల్ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రాత్రి నీవు పండుకున్నావు.
1: లాస్ట్ నైట్ యు స్లెప్ట్.
0: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్
1: మస్కిటోస్
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు.
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫిట్ తీసుకున్నావు. అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ ఫ్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్
0: చంపుతున్నావు.
1: బట్ యూఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హ్యావ్ యూ కిల్డ్ దాట్ విచ్ హాస్ బిటెన్ యూ?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్
0: ఆ సంఘం చేతనే పక్కనున్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్స్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్.
0: దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం,
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం,
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకర్లు.
1: దట్స్ వాట్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం, చెడ్డవారిని నువ్వు మొట్టమొదటి వదిలిపెట్టుపో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది,
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ,
0: ఈర్ష్య వచ్చేస్తుంది,
1: ఆర్ జెలస్,
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాలు విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్.
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ.
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
0: కూర్చో ఒక చోట,
1: సిట్ అసైడ్,
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
0: ఆర్ధమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there will be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: Many easy techniques are given to conquer anger.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: But modern students are not
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In fact, the temper is
0: increasing. ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
0: వాడు ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: Let me stand there and see to it.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: Oh, it's much worse than the other
0: sense. కాదు,
1: that's not proper.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should try to pacify, cool down.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మొట్టమొదట మన దృష్టిని నాలుకను
1: in the first instance control your sight and the tongue.
0: ee kannula valla manam enniyo paapalu chustunnamu.
1: The eyes are responsible for many of the bad sins.
0: Enniyo paapalu anubhavistunnamu.
1: We experience the consequence of the sins.
0: Enniyo drushyalanu manam chustunnamu.
1: We see many sins around.
0: Aa drushyamuloku phalithanni manam anubhavistunnamu.
1: And we are experiencing the
0: results. Alanti pillane manaku puttunnaru.
1: And we have children of the same sort.
0: Kalugane manam cheddani eppudu chudakoodadu.
1: So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
0: మీకు ఇంత తెలియదు,
1: యూ డూ నాట్ నో,
0: ఆడవారికి తెలుసును,
1: విమెన్ నో దిస్,
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
1: వెన్ ఇన్ ఎ ఫ్యామిలీ వే నైన్ మంత్స్,
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
1: దే సీ టు ఇట్ దే డోంట్ సే,
0: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
0: భగవత్ కథలు చెప్పుకుంటూ,
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ.
0: వాళ్ళకు శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేడ్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలకు తప్పక అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: బాగా తెలుసు.
1: You know this.
0: Subhadra garbhanga untunnappudu,
1: and Subhadra was pregnant.
0: Kani Arjunudu vachi Padma Vyuhanu gurinchi cheptunnadu,
1: and the entire mystery of Padma Vyuha was narrated.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయన్నాడు.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెడ్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: హూ ఇస్ ద లిసనర్?
0: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్?
0: ఊకొట్టేది సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుండాలి.
1: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నరేటెడ్ ద వే టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanya listened to that extent.
0: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
1: When Krishna asked him not to proceed further,
0: aa padmavyuham vesinchenta varaku telisindi, tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
1: So Abhimanya could know to get into padmavyuha and he does not know the way to get out, therefore he died.
0: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుని తెలియదు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసు.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులు చేయాలి.
1: వి షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వి మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే, దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
1: ఎస్, యు ట్రై టు బీట్ విత్ ఆల్ ద ఫైవ్ ఫింగర్ జాయినింగ్ టుగెదర్,
0: యు కెన్ కొట్టవద్దు.
1: బట్ నెవర్ బీట్.
0: కొట్టవద్దు.
1: నెవర్ బీట్ పీపుల్, అటాక్ పీపుల్.
0: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
1: వెల్, ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్,
0: స్లాప్ వేలుతో కొట్టు.
1: జస్ట్ ట్రై టు స్లాప్ విత్ వన్ లిటిల్ ఫింగర్.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్ టు బీట్, యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్.
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
1: వెల్, హి విల్ ట్రై టు హిట్ యు విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యు వోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ ఇట్స్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
0: కనుకనే ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ యాంగర్, లీవ్ దట్ ప్లేస్.
0: నువ్వు దూరం అయిపో.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
0: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: వి కమిట్ ఎ సిన్ అండ్ వి ట్రై టు అటోన్ ద సిన్స్ కమిటెడ్. బెటర్ యు డోంట్ కమిట్ ఎ సిన్ అట్ ఆల్.
0: కానీ
1: బట్
0: దీనికి మరొక విషయము,
1: అనదర్ పాయింట్.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
1: యు మే ఫీల్ బ్యాడ్.
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
1: యు నో దిస్ ట్రూత్.
0: నేను ఈనాటి నుండి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: Bhagavan is not going to grant namaskara.
0: Endukatte meeru nenu okkate.
1: Because you and I are one.
0: Kalaga meelo meeru namaskaram cheskondi.
1: And you salute yourself.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని
1: చూస్తున్నాను.
0: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
1: Yes, do namaskar to your parents.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: Because parents are unaware of this, you two don't know.
0: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: Since Bhagavan is all truth himself.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
1: Bhagavan is present in everyone in the form of Atma.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే,
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పది చేసి, స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి నుంచి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలవచ్చు.
1: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది. కానీ చెవులకు,
1: వీ ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
0: కానీ చెవులను ముయ్యవచ్చును, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదే.
1: యు వన్ ఇస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ విత్ నమస్కార్, ద అదర్ వన్ వుడ్
0: బి. యొక్క భేదభావం కూడాను పెరిగిపోతున్నాయి. ద్వేషాలు కూడా,
1: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారం మానివేస్తాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్, భగవాన్ ఇన్స్ట్రక్ట్స్ అస్ నాట్ టు డూ నమస్కారం. మీరు
0: ఉండినా గానీ మనసులో చేసుకోండి.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అదే ఆనందము.
1: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: కానీ మొదటి నుంచి ఉండి నేను చెప్తూనే ఉన్నాను, కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్, బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రెడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈ శాస్త్ర డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము,
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణన్ను చేయటము,
1: ఎక్స్ట్రోలింగ్ ఇవన్నీ
0: కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురు పౌర్ణమి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణమి
0: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
0: పరమశాంతిని పొందండి
1: అండ్ be peaceful and have that eternal divine state.
0: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
1: ఎటర్నల్ బ్లెస్ ఈస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
0: ఎప్పుడు వస్తుంది ఆనందము?
1: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత.
1: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
0: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది.
1: ద బాడీ బోర్న్ అవుట్ ఆఫ్ ద ఫుడ్ హ్యాస్ గాట్ ద లైఫ్.
0: ప్రాణమయమైపోయింది.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: మనోమయమైపోయింది.
1: అండ్ దేర్ లైస్ ద మైండ్ దేర్
0: ఆఫ్టర్. ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
1: అండ్ దెన్ కమ్స్ ద
0: విజ్డమ్. ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
1: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్
0: అండ్ భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
0: పరమశాంతిని పొందండి
1: అండ్ బీ పీస్
0: బ్రహ్మానందం ఉందండి
1: అండ్ హ్యావ్ దట్ ఎటర్నల్ డివైన్.

0: కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి.
1: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ.
0: విజ్ఞానం మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ది గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single match stick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
1: Being close to Swami,
0: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: మీ మైండ్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.
1: Your mind also illumines.
0: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
0: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
1: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాలపైన పట్టము ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
1: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
0: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము
1: అండ్ ది పాద నమస్కారం,
0: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమ ముదిత మనసు.

ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ

하나 둘 셋 넷 넷 하나 둘 셋 넷 넷 就像他们那跑了，就像满眼，就像他们那跑了，就像满眼。

బోధి నాణ్య బోధిశ్చ బోధ రూప తయ.

0: embodiments of love.
1: ప్రకాశించు జ్యోతిని చూడవలెనన్నా మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: To see the light that illumines, you don't need another light.
1: స్వప్రకాశమైన ఆత్మ సర్వులియందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: The self is self effulgent. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
1: Atmaku marpu ledu, buddhiki svatajnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
1: Buddhi kevalamu oka bulbu vantidi.
2: Intellect is merely a bulb.
1: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
1: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు, కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
1: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
1: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
1: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక కంబించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
1: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: దో దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్, ఇట్ అపియర్స్ సెపరేట్లీ, మేనిఫెస్ట్ సెపరేట్లీ యాజ్ ఇట్ మేక్స్ దిస్ ఇంటెలెక్ట్ ఫంక్షనల్.
1: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron, which is red hot, is more burning than that of the fire.
1: కనుకని సర్వత్రా ఉండినటువంటి యొక్క విశ్వ చైతన్యము కంటే కూడాను ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
2: Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
1: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: At this moment, the mind is withdrawn.
1: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the super mind begins to act.
1: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థయందు ఏ విధమైనటువంటి యొక్క చలనములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ ఇన్ ది స్టేట్ ఆఫ్ సూపర్ మైండ్ హి విల్ నాట్

0: any anxiety or fear whatsoever.
1: కదిలేది నీటి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
0: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
1: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
0: The reflection of the moon is steady.
1: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
0: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
1: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
0: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
1: Manasunu prabhavamuga visheshinchi danini aadharam cheskunnatvanti yokka manavattamu kevalamu manavuni gane jeevinchutu ostadu.
0: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
1: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
0: An individual who takes the self, atma, as the basis will have that awareness of the self.
1: మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు.
0: Man is bound by mind and senses.
1: మనము ఈనాడు బోధించున్నది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి.
0: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
1: పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి.
0: To practice and to propagate spirituality, he should have that steady mind.
1: ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
0: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
1: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
0: In the state of ఓవర్ మైండ్, there will be not even a trace of physical, transient, worldly feelings.
1: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
0: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
1: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
0: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
1: Kanuka ee manasu aneetundi gadinindu pavitramainaatundi bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatundi nirmalamainaatundi yokka dana swaroopanga roopondutundi.
0: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
1: Idi దివ్యమైనటువంటి మనసు యొక్క ప్రభావం యొక్క పరితత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మానవత్వం అనేటువంటిది మనస్సుతో కూడినదని మనము గుర్తించాము.
0: వీ హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ ద మైండ్.
1: ఎంతవరకు ఇతను మానవుడు, మనస్సు ఉండినంత వరకు ఇతను మానవుడే.
0: టు వాట్ ఎక్స్టెంట్ హీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, so long there is this factor of the mind, he is a human being.
1: ee manas aneetundi yokka upadini dharinchinatta kaalam kudanu idanu manavulugane jeevisthuntadu.
0: So long he puts on this vesture of mind, he continues to live as a human being.
1: ee manasu oka parimitamato koodinatundi.
0: The mind has got its limitation.
1: ee parimitamunaku atheetamainatundi yokka sthitini manam pondinappude aparimitamainatundi visharatvanni manamu choodagalugutamu.
0: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
0: We have constructed a beautiful building.
1: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
0: The whole area in which the building is built is a sort of a ground.
1: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
0: This ground is quite vast.
1: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
0: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen, and the latrine, so on and so forth.
1: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As we made rooms in this building, they appear to be small.
1: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
0: What is the basis for these small rooms?
1: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
0: Between a room and another room, we constructed a wall in between.
1: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: Because of these walls, the rooms appear small.
1: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
0: When once we remove these walls, it will appear to be a very big hall.
1: అవియే ఉపాధి యొక్క భేదములు.
0: That is the difference in vestures.
1: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
0: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
1: ఈ రూప నామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
0: When once we get away from this feeling of name and form, everything will be one.
1: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
0: This is called universal consciousness.
1: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
0: This universal consciousness is all pervasive.
1: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
0: For selfish interest and selfishness, we have all narrow limitations.
1: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
0: Everything is built out of the relationship between one organ and another organ.
1: ఇది చెయ్యి.
0: This is hand.
1: ఇది చెవు.
0: This is ear.
1: ఇది కన్ను.
0: This eye.
1: ఇది ముక్కు.
0: This nose.
1: ఇది నోరు.
0: This mouth.
1: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
0: All these organs are the parts of the same body.
1: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణమైపోతున్నాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ ది లింబ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ.
1: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
0: యాజ్ ది లింబ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
1: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
0: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
1: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
0: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
1: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
0: This humanity is a limb of the nature.
1: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
0: The nature is a limb of the divine.
1: పరమాత్మని అంగము ప్రకృతి.
0: This nature is the limb of the divine.
1: ప్రకృతికి అంగము మానవత్వము.
0: Is humanity the limb of
1: మానవత్వములకు అంగము సొసైటీ.
0: The society is the limb of humanity.
1: ఈ సొసైటీకి అంగము దేహములు.
0: Body is the limb of the society.
1: దేహములకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
0: The different parts of the body are the limbs.
1: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీ భావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
0: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
1: కనుక అంగి అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
0: When once we get away from this association between the limbs, everything would appear as one.
1: ఈ ఏకత్వ దర్శనమందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
0: Man will reach, attain that bliss in this feeling of oneness.
1: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
0: In this human life, we have full faith in this meanness.
1: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
0: This is because of the past lives which is passed on.
1: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
0: We are not recognizing, we are not understanding that vast infiniteness.
1: చిన్న ఉదాహరణ,
0: a small example.
1: మనం భుజిస్తున్నాము,
0: we eat.
1: ఈ భుజించడమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
0: As we eat, we consume so many of the particles.
1: కాని ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
0: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
1: వందల అన్నం మెతుకులు అంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
0: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
1: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంట కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాం.
0: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, we just neglect the whole rice.
1: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
0: We got used to this meanness.
1: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledhu.
0: We are not making an effort to understand the natural quality.
1: Ee sahajatvanni manam vismarinchi,
0: forgetting the natural quality,
1: asahajanni vishwasinchi,
0: believing what is false,
1: divyatvanni manamu kolipothunnam.
0: We lost the divinity.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
0: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
0: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
1: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
1: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
0: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
1: నీవు చేసింది ఏమీ లేదు.
0: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
1: నీవు చూసింది ఏమీ లేదు.
0: ఐ హావ్ నాట్ సీన్.
1: నీవు అనుభవించింది ఏమీ లేదు.
0: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
0: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నీయో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
0: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
0: యు హవ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
1: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
0: If the seed is of one species, one variety, you cannot have another fruit.
1: కనుక మనం చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీనిని కోల్పోతున్నాడు.
0: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
1: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మ దేహమే.
0: The actual experiencer is the subtle body.
1: ఇది ఏ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
0: దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
1: దీనినే వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నాడు.
0: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
1: సత్యం, బృహత్తం
0: అండ్ బృహత్తం. బృహత్వం
1: అనగా విశాలత్వం,
0: మీనింగ్ వాస్ట్నెస్.
1: దీనినే ఉపనిషత్తులంతా కూడాను
0: దిస్ ఉపనిషత్
1: మహాతత్వము అన్నారు.
0: డిస్క్రైబ్ ఇట్ యాజ్ మహాతత్వ.
1: దీనినే భూమము అన్నారు.
0: ఇట్ ఆల్సో డిస్క్రైబ్ యాజ్ భూమం.
1: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
0: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
1: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
0: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
1: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
0: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
1: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఇస్
1: గాలి సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
0: ద ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇది పంచభూతములలో ఒకటి.
0: ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
0: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
1: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
0: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
1: తాను సర్వమునకు బద్ధుడైపోతున్నాడు.
0: ఈజ్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక మనము బద్ధులము కాదు.
0: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్ బౌండెడ్.
1: బుద్ధులమే.
0: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
1: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
1: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
0: వి డివైడ్ హ్యుమానిటీ.
1: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
1: ఉత్కృష్టమైనటువంటిది.
0: ఇట్స్ నోబుల్.
1: సౌజన్యమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
0: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
0: హ్యావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
1: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
0: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్
1: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
0: వి ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే.
1: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
0: వి స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
0: వి హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
1: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
0: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
1: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
0: ఇట్ గోస్ ఫోర్త్. ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
0: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వి లివ్ వితౌట్ హార్ట్.
1: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
0: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించటకు వీలు లేదు.
0: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. There is no scope for any humanity or animal. The body and all the limbs,
1: divyattvam yokka prakasha nimittamai deenini yerpadinatunte ve kaani,
0: they are meant to shine that of the divinity.
1: Anya margamulaka yerpadinatunte di kaadu.
0: They are not meant for other purpose.
1: Manam illu kattam.
0: We constructed a house.
1: Manam kitkilu pettam.
0: We have windows.
1: Dwaramulu nirminchukunnamu.
0: We opened the door.
1: Ee dwaramulu endukosam nirminchukunnamu.
0: Why have you kept that door there?
1: మనము వచ్చి పోయే నిమిత్తం.
0: ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్.
1: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తము.
0: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
1: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
0: వి ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
1: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
0: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
1: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
0: We have got the doors, the limbs.
1: ఈ ఇంద్రియముల ద్వారే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములు ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములు ఏ యొక్క సౌశీల్యమైనటువంటి భావములు దీని లోపల ప్రవేశపెట్టాలి.
0: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings. నిమిత్తమై
1: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
0: It is for this purpose the body has indriyas or organs.
1: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
0: the man who doesn't realize the truth,
1: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
0: We permit all bad feelings and bad thoughts.
1: తద్వార మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
0: For that reason the heart is polluted.
1: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
0: In this polluted heart God has no place.
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనటువంటిదిగానే కనిపిస్తుండాలి.
0: Today the whole world is polluted.
1: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను ఐదు సెన్సెస్ కూడాను ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
0: The five senses, the five elements are polluted.
1: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
0: We don't have even
1: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
0: We don't have pure water.
1: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
0: We don't have good sound.
1: మంచి స్పర్శ కూడాను లేదు.
0: We don't have even good touch.
1: మంచి లైట్ కూడాను లేదు.
0: We don't have even good light.
1: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
0: How do we expect the humanity to have the welfare in the
1: world? పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
0: The five elements we pollute.
1: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలి అని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
0: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
1: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
1: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
0: దిస్ ఇస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
1: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్భోధ.
0: The inner teaching lies in this realization.
1: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
0: Whomsoever you pray, you should inquire within, not outside.
1: అదే realization of cosmic energy అన్నారు.
0: That is called realization of cosmic energy.
1: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
0: Where is this cosmic energy?
1: సర్వత్రా ఉంటుండాలి.
0: It is everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: This cosmic energy is in you, with you, above you, below you, around you.
1: నీవి ఒక కాస్మిక్.
0: You yourself is cosmic energy.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: This truth you are not able to recognize.
1: అగస్త్య మహర్షి,
0: సెయింట్ అగస్త్య,
1: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా? నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
0: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
1: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
1: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
0: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
0: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
1: భోజనం చేస్తున్నాం మనం.
0: వీ ఈట్
1: ఎవరి కోసము?
0: ఫర్ హూ సేక్?
1: దేహరక్షణ కోసమే.
0: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
0: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
1: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
0: వీ పుట్ ఆన్ డ్రెస్.
1: దేనికోసము? అలంకారం కోసం కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
1: వస్త్రం శీత నివారణ.
0: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
1: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
0: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
1: దప్పి,
0: థర్స్ట్,
1: ఇది ఒక రోగం.
0: దిస్ ఈస్ ఎ డిజీజ్.
1: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
0: Drinking water for thirst is the medicine.
1: ఆకలి ఒక రోగం.
0: Hunger is disease.
1: అన్నము తినటమే దీని యొక్క మందు.
0: Partaking food is its medicine.
1: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
0: Everything shapes as a disease.
1: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
0: Desires form constitute disease.
1: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: to fulfill the desire
1: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
0: We take all kind of perverse directions.
1: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
0: So we should cure ourselves from the disease of desire.
1: ఏమిటి ఈ రాగము?
0: What is this attachment?
1: వాంఛనే రాగము.
0: The desires constitute attachment.
1: దీనిని ఆశ ఆశ అంటారు.
0: This is desire.
1: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
0: This is also called thirst.
1: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
0: The desires are of two types.
1: పేరాశ దురాశ.
0: The excessive desire and the desire you cannot accomplish.
1: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
0: There is nothing wrong to aspire for that which is possible.
1: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏమైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
0: You need food, raiment and shelter to eat, టు లివ్ అండ్ టు పుట్
1: ఆన్ ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ హావింగ్ డిజైర్స్.
1: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే,
0: బట్ ఇఫ్ యు మేక్ ఇట్ ఎక్సెసివ్ డిజైర్,
1: ఆ దురాశనే రాగము అనుకుంటూ వచ్చారు.
0: దట్ ఎక్సెసివ్ డిజైర్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్.
1: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును,
0: మ్యాన్ మే హ్యావ్ డిజైర్,
1: కానీ ఈ ఆశలు చీమలు పుట్టల వలె పెరగకూడదు.
0: But the desires should not go on spreading like ants.
1: ఈ ఆశలంతా కూడాను,
0: all the desires,
1: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
0: It should not be like sickness which is hidden or that which is expressed.
1: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: The birds and beasts as well eat and sleep as per the time.
1: కాని వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ టు క్యాప్చర్ ఆర్ టు హోర్డ్ ఆర్ టు
1: మానవుడిగా పుట్టి,
0: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తూ,
0: ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ,
1: ఈ అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత,
0: బికాస్ ఆఫ్ ద మీన్ ఫీలింగ్స్ ఇన్ హిమ్,
1: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
0: హి లూజెస్ ద నేచురల్ క్వాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఐరన్ పీస్.
1: ఇది ఎంత భద్రంగాను ఎంత స్ట్రాంగ్ గా ఎంత విధమైన కఠినంగా ఉంటుంది.
0: ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ సేఫ్.
1: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
0: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద డస్ట్,
1: ఈ డస్ట్ అంతా పట్టి,
0: బికాస్ ఆఫ్ ద డస్ట్,
1: కొంతకాలం రస్ట్ అవుతుంది.
0: ద ఐరన్ గెట్స్ రస్టెడ్.
1: ఈ రస్ట్ పట్టడం చేత,
0: బికాస్ ఆఫ్ ద రస్ట్,
1: ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
0: ది పవర్ ఆఫ్ ది ఎనర్జీ బర్స్ట్.
1: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
0: యాజ్ ది ఐరన్ పీస్ బర్స్ ఇట్ షుడ్ బి టెస్టెడ్ ఇన్ ఫైర్.
1: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ ఇస్ పుట్ టు టెస్ట్ ఇన్ ఫైర్ ఇట్ షైన్స్ విత్ ఆల్ ద ఎఫల్జెన్స్ అండ్ బికమ్స్
1: ఎంత కఠినమైనటువంటి ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
0: సచ్ హార్డ్ ఐరన్ బికమ్ సో సాఫ్ట్.
1: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
0: Iron which is black in form becomes shines brilliantly.
1: Kani black nu black gaane manam develop chesukokoddu.
0: But we should not mistake it with a true color black.
1: Black nu white ga marchukovadaniki prayatninchali.
0: We should make an effort to make the black
1: shine white. Kani ee manavudu,
0: man today,
1: kevalam telivitetulu balichipotam cheta,
0: because of the excess of intelligence,
1: ahankaram adikamouta cheta,
0: because of excessive ego,
1: vigyanam shunyamai,
0: because the loss of wisdom,
1: marint ajnananga pravartistu vastunnadu.
0: He conducts himself more ignorantly.
1: Etla,
0: how
1: nallaga undinatundi boggunu tellaga marchalani sankalpinchukunnadu.
0: Man is determined to transform black coal into white color.
1: Kani ee nallati boggunu tellaga marchalani cheppani soap vesi tikkutu vachadu.
0: To change the color of black coal into white, he is just washing with soap.
1: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చింది.
0: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
1: ఈ సంఘ దోషమే.
0: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ.
1: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
0: ఇన్ ది ప్లేస్ ఆఫ్ సోప్ హీ బ్రాట్ నౌ వైట్ మిల్క్ స్టార్ట్ వాషింగ్ ద బ్లాక్ కోల్.
1: కానీ మిల్క్ కూడా నల్లగా మారిపోయింది.
0: మిల్క్ ఆల్సో టర్న్ బ్లాక్.
1: ఇది కాదు పద్ధతి.
0: దిస్ ఈస్ నాట్ ద ప్రొసీజర్.
1: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
0: దీస్ ఆర్ వరల్డ్లీ లో ప్రొసీజర్స్.
1: లో చింతన చెయ్యాలి.
0: దెన్ యూ షుడ్ థింక్ విత్ ఇన్.
1: ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
0: ద ప్రెసెంట్ కోల్, వాట్ వాజ్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్ ఎర్లియర్, వన్ షుడ్ ఎంక్వైర్.
1: పూర్వము కర్ర.
0: ఎర్లియర్ ఇట్ వాజ్ వుడ్.
1: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
0: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
1: Sahaja swarupamu ledu.
0: It has no natural form.
1: Purna swarupamu kadu.
0: It has no earlier form.
1: Madhya swarupani pondi malinyanga untundadi.
0: It has a form in the middle and turns black.
1: Aithe dinini ee reetiga tirigi purna swarupaniga marchali.
0: How is it possible to bring it to perfection?
1: Idi ye adicheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
0: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
1: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
0: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
1: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
0: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ, then it becomes white.
1: Appude white and light kudanu maaripothundi.
0: Then it becomes white and light.
1: Ee vidhananni manam chakkaga gurtinchali.
0: This procedure we should recognize.
1: Adi antardrishti annaru.
0: That is innovation.
1: Kanukane deenini nijamainatunti yokka pavitramaina super mind annaru.
0: This is sacred super mind.
1: Ee super mind anetundi ఒక విధమైనటువంటి పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
0: ది సూపర్ మైండ్ విత్ ఆల్ ఇట్స్ సాంక్టిటీ బికమ్స్ ఓవర్ మైండ్.
1: కర్ర కాదు, బొగ్గు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వుడ్ నార్ కోల్.
1: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
0: ఇట్ ఈస్ ది విభూతి దట్ అడాన్స్ ది ఫేస్.
1: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ విభూతి దట్ టీచెస్ విజ్డమ్ టు ద డర్ట్.
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ఈ ప్రపంచములో పల సమస్త పదార్థములు కూడాను,
0: ఆల్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్,
1: కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
1: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఈస్ యాష్.
1: కనుక మన దేహం కూడాను మన నష్టదాతను బట్టి భస్మమే.
0: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
1: Okkate shashvatamu.
0: Only one is permanent.
1: Adi antarvani.
0: That is inner voice.
1: Adi atmatattvamu.
0: That is self.
1: Adi divyattvamu.
0: That is divinity.
1: Adi pavitramu.
0: That is sacred.
1: Adi nijamainatunti yokka manavattvamlo undinatunti visishtata.
0: That is the true significance in the human life.
1: Kanuka manavattvamlo inta visishtamainatunti yokka divyattvam untundi kudanu.
0: Having the divinity in the human life,
1: manam telusukolekapothunnam.
0: We are not able to understand.
1: Kavasanta nidhi mana kaalakindane untundali.
0: There is so much of wealth right under your feet.
1: Ee kanaka vastuvadulu kuda mana kaalakindane untunnayi.
0: All the gold, every objects are beneath your feet.
1: Kaani manaku teliyinanta kaalamu,
0: so long you are not aware,
1: manam ekkado prapanchamulo manam vetukutu pothunnamu.
0: We search for them all over the world.
1: Kaani ee bhoomi yandu ee vidhamainatundi yokka దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
0: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యు డోంట్ నీడ్ టు సర్చ్.
1: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణని అరుగనేలా.
0: When the light is burning brilliantly in your house, why should you go for fire?
1: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
0: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
1: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
0: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ,
1: దేవుడు ఎక్కడ నుంచి దేవులాడది వేళ,
0: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్?
1: కాదు కాదు,
0: నో,
1: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
0: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
1: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
0: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దట్ spreads everywhere.
1: Sarva shakti kudanu neeku andistundi.
0: That will give you all faculties power.
1: Neevu adi aneetundi rendu bhedamulu undavu.
0: There is no difference between you and that.
1: Chana para aneetundi bheda rahitamaipothundi.
0: It becomes, there will be no differences between mine and thine.
1: Sarva bhuta antaratma, oke aatma sarva bhutamuli kundunu antaratma ga untundali.
0: The self is the indweller in all the beings.
1: Kanuka మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
0: టేకింగ్ అవర్ లైవ్స్ ఇస్ హ్యూమన్ లైవ్స్, వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ లో.
1: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
0: యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ పాస్ట్ లైవ్స్.
1: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
0: ఇట్ హెస్ నో ఎండ్.
1: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
0: Bodies change, but there is no end for the self.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
0: you go to sea.
1: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
0: Waves go forth one after one.
1: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
0: The place, that point where you start counting the waves, that
1: becomes the first. At that time when you stop counting
0: the number of waves, that is the end.
1: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
0: But waves will never come to an end so long there is ocean.
1: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
0: So long there is world, there is no end for awareness.
1: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
1: కనుకనే మానవ.
0: సో దిస్ వర్డ్ మానవ,
1: ఈ పదములు ఎందుకు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్
1: మానవ. మా కాదు,
0: మా నో,
1: నవ కొత్త,
0: నవ న్యూ,
1: కొత్త కాదు నీవు, పాతవాడే.
0: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
1: కనుక నీవు పాతవాడే,
0: యూఆర్ ది ఓల్డ్ వన్.
1: కానీ పాతవాడినంటే ఏమి, పాతది ఆత్మనే.
0: మీనింగ్ దట్ ఎన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
1: రోతదే ఈ దేహము.
0: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
1: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
0: యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
1: జ్ఞానము అనేటువంటిది,
0: ద విజ్డమ్,
1: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
1: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైన జ్ఞానము
0: లేదు. దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఫిజిక్స్.
1: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
0: యు బ్రింగ్ ద నీడిల్.
1: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
0: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
1: ప్రాకృతమైన ఫిజిక్స్.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
1: ఇంకా బాటనీ ఉంటుండాలి.
0: దెన్ బాటనీ.
1: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్ ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
1: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
0: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
1: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
0: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్.
1: కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
0: దేర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్.
1: ఇది కల్పితమైన జ్ఞానము.
0: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
1: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్.
1: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
0: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
1: ఇది దివ్యత్వమైనటువంటిది.
0: ఇట్ ఈస్ డివైన్.
1: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
0: దట్ విచ్ ఇస్ డివైన్
1: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
0: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
0: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
1: మాయలోనే పుట్టి,
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
1: మాయలోనే పెరిగి,
0: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్.
1: మాయ నెరుంగరు మందమతులు.
0: The foolish one does not realize illusion.
1: Bratukulanniyu maya.
0: All life is illusion.
1: Bavabandamulu maya.
0: Attachments illusion.
1: Samsaram adi maya.
0: Family illusion.
1: Savu maya.
0: Death is illusion.
1: Maya bratukukinta mayalo padanela.
0: Why should you be carried away by this illusion, the life?
1: Kalu antakudanu mayane.
0: Everything is illusion.
1: Mayane agnanamu.
0: This illusion is ignorance.
1: Maya.
0: Two word letters here, maya.
1: Kaanatvanti dinanta unnadani lenattuga bhavistunnavu maya.
0: This illusion is that we take it the non existent.
1: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపంలో లేవు.
0: This illusion has no separate form.
1: లేని దానిని ఉండినట్టుగా, ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
0: We are deluded because we take it that which is existent non existent.
1: ప్రభావమే.
0: It is ignorant feeling.
1: తాడును చూచాము.
0: We see the rope.
1: కొంత చీకటిగా ఉంటుందది.
0: It is dark.
1: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
0: You are deluded it as a
1: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
0: He is deluded, taking mistaken identity, the rope as a snake.
1: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
0: Because of the darkness, there is this mistaken identity.
1: చీకటి అనేది అజ్ఞానమే.
0: This darkness is ignorance.
1: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
0: then switch on the torch.
1: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
0: This is not snake, it's a rope.
1: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
0: Before you put on the torch, the rope is rope.
1: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
0: అజ్ఞానంలోనా
1: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
0: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్, జస్ట్ ఇల్యూషన్.
1: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
0: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
1: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
0: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్. తాడు
1: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
0: That neither goes nor comes is the nature of Brahman.
1: Ivanni vachipoyinatuvanni kudunu bramale.
0: All those that come and
1: Brahma
0: go
1: Brahma undinanta varaku manayandu Brahma manaku gurtinchadaniki veelu kaadu.
0: So long this Brahma illusion you cannot understand Brahma.
1: Brahma povalanukunte
0: for the illusion to go
1: avanaskudu kavali.
0: One should withdraw the mind.
1: Ee manasunu
0: దిస్ మైండ్
1: అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
0: What should we do to withdraw the mind?
1: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
0: We should offer this mind
1: దైవ భావములో దీన్ని ఇమిడించాలి.
0: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
1: ఈ మనసంతా కూడాను దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
0: The entire mind assumes the form of God.
1: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
0: But today we divert our mind towards the world.
1: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
0: And we have put it on the mold of
1: ప్రకృతి చింతన చేస్తున్నాము.
0: And we are making it up.
1: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
0: Therefore the mind is full of ప్రకృతి
1: నేచర్. దీన్ని పురస్కరించుకొని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
0: Basing on this it is said the entire universe is the form of the mind.
1: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
0: What is this universe?
1: ఇది విశ్వము.
0: This is universe.
1: ఈ విశ్వం విష్ణు స్వరూపం కాని కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
1: విష్ణు కారకుడు, ఇది కారణము.
0: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే విశ్వము.
0: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
1: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
0: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
1: అల్పత్వమును ఆశించి,
0: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
1: అధికత్వాన్ని విస్మరించి,
0: ఫర్గెటింగ్ ద ట్రూత్,
1: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
0: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు ఎంత విచిత్రమైనటువంటి యొక్క పేరు.
0: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
1: ఎంత విలువైనటువంటి పేరు.
0: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
1: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
0: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
1: కాదు, ఆ మానవుడు ఎందుకూడను అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేర్లను ఉచ్చరిస్తుంటాడు.
0: Though he remains low, but he speaks very high.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: A beggar came to our doorstep of a house.
1: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
0: The beggar says, I am forlorn, give me food.
1: అనాథి అంటే ఏమిటి?
0: Who is really forlorn?
1: ఆద్యంతము లేనటువంటి వాడు.
0: He has no
1: one. గాడు కాదు.
0: He is just
1: అనాది. అనాథనగా దైవమే.
0: Anadi means that which is ancient.
1: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: Each word is sacred.
1: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం.
0: Anadi word we take as for law on the one who has no support.
1: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
0: Then the whole meaning changes.
1: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
0: Words have many meanings.
1: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
0: In this there is
1: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
0: We forget the truth and carried away by the misnomer.
1: Kanuka prati vishayamulandu kudanu entano oka gaadhamainatundi oka antama antaratham unnai.
0: In everything there is special significance.
1: Oka oka samayamilo,
0: at one time,
1: Tyagaraju sarvamunu tyagam chesi,
0: sacrificing everything,
1: ramune naa pranam ani bhavinchi,
0: considering Rama as his very life,
1: nidhi chaala sukama, ishwara sannidhi chaala sukama.
0: Is it the will that gives pleasure or the proximity?
1: ఈశ్వర సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. కానీ కాలికి వచ్చినటువంటి యొక్క తగినటువంటి యొక్క శరీరని కూడాను తన్ని వేశాడు.
0: Believing, having full faith in the proximity towards God, he denied all
1: the కావాలి కానీ సిరి నాకు అక్కర్లేదు అన్నాడు.
0: I want Hari the Lord, not the Siri the wealth.
1: కనుక హరిని ఆశించటం చేతనే,
0: బికాస్ దే స్పైర్డ్ హరి గాడ్,
1: సర్వము కూడాను తనకు సిద్ధించిపోయింది.
0: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్.
1: కబీరు,
0: then kabir,
1: kabir chaala bidavadu,
0: kabir is poor,
1: kevalam battalu nesi bratikeetunti vaadu,
0: he is just a weaver.
1: Atanu intiki vachinatunti varigandarki edo bichchamaina etti inta annam petteetunti vaadu.
0: He used to feed all those that come to his house, kaani even by begging.
1: Aanandanga undeetunti vaadu.
0: But he is always blissful.
1: Oka naadu,
0: on one day,
1: raju,
0: the king,
1: aa yokka bikariki anadiki edo kontavarku dhanadhanya bhogasthunta pampinchadu.
0: To that beggar, the one who has no one to fall back, he has sent all the grain and
1: atana anathudu ataniki evaru kuda aadharam ledu ataniki raju pampinchadu ani cheppi ataniki andinchamani sipayalato pampinchadu.
0: He has no support, he has none to fall back. Through his soldiers he has sent the grain and wealth.
1: Snanam chesi vastunnadu kabir.
0: Kabir was returning after bath.
1: Pallaki lopala janakanaka vastu ahanadalanta kalakalalaadutunnayi.
0: He saw all the wealth, the gold and the grain.
1: Chuchadu,
0: he watched.
1: ఎవరయ్యా దీన్ని పంపించారు?
0: He said, who has sent them?
1: మహారాజు దీన్ని పంపించాడు.
0: The king has sent them.
1: ఎవరికి ఇవ్వమని పంపించాడు?
0: For whose sake they are sent?
1: కబీరు అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు.
0: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
1: ఓహో, అనాథుడికి ఇవ్వమని చెప్పాడా మీ రాజు?
0: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
1: నాకు నాథుడు ఉన్నాడు.
0: No, I have got a master. I am not left with none.
1: నాకు నాథుడు శ్రీ రామచంద్రుడే.
0: The master is Sri Ramachandra.
1: కనుక నాకు మాస్టర్ ఉంటున్నాడు, నాథుడు ఉంటున్నాడు కాబట్టి నేను అనాథుడిని కాదు.
0: I have got a master. Don't say that I have none.
1: రాములకు వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు.
0: Lord Rama has none to fall back. Better you give it to him.
1: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
0: హూ ఇస్ అనాథ? ద వన్ వితౌట్ ఎనీబడీ.
1: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
0: టుడే వీ టేక్ దిస్ అనాథ మీనింగ్ ద వన్ లెఫ్ట్ విత్ నాథ్.
1: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథుడికి నాథ, అనాథ నాథ.
0: హీ ద మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ హీ హస్ నన్.
1: అనాథుడు అనగా దైవత్వానికే సరి అయిన అర్థము.
0: గాడ్ ఈస్ రియలీ అనాథ, ద వన్ నన్, ద మాస్టర్ అబౌ హిమ్.
1: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
0: ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్ హావ్ మాస్టర్.
1: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
0: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
1: దివ్యాత్మ స్వరూపులార,
0: embodiments of divine atma.
1: మీరు ఆత్మగానే విశ్వసించండి.
0: You have full faith in the self.
1: కేవలము కాయధారులుగా మీరు విశ్వసించకండి.
0: Don't have the body feeling.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా ఉపాధులు, మనం ధరించేటువంటి డ్రెస్సులు.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకానొక సమయంలో పోతుంటుంది.
0: You have to forsake the dress.
1: దీనిని జీసస్ కూడాను ది డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
0: This Jesus said, death is the dress of life.
1: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
0: యూ హ్యావ్ టు వ్యూ డెత్ యాజ్ జస్ట్
1: ఒక డ్రెస్ ను వేసుకోవటమే,
0: పుట్టింగ్ ఆన్ ది న్యూ డ్రెస్.
1: మనం డ్రెస్ ను విప్పి చాకల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: యాజ్ యూ చేంజ్ యువర్ డ్రెస్ అండ్ గివ్ ది ఓల్డ్ క్లోత్స్ టు వాష్ మ్యాన్, యూ డోంట్ క్రై.
1: ఈ ఏడ్చటం దేనికోసము?
0: వై డూ యూ క్రై?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: బికాస్ యూ హావ్ అసోసియేటెడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ లాంగ్, యూ క్రై.
1: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: సుఖ దుఃఖములకంతా కూడా మన అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
0: To whom should
1: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
0: You should be attached to God.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: That is changeless.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: That is eternal truth.
1: కనుకని మనం దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ యు ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ ద బ్రహ్మన్.
1: తత్ త్వం అసి,
0: ఐఎమ్ దట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ఐఎమ్ దట్.
1: అయం ఆత్మ బ్రహ్మ,
0: ఐఎమ్ బ్రహ్మన్.
1: అయం ఆత్మ, అయం బ్రహ్మ, అయం ఇది. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ ఆత్మ.
1: I am so and so, I am man, I am Ramayya, I am Krishnayya. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
0: You should never have body feeling. You should not have mean feelings. I am this body, I am Ramayya.
1: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: Your parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents christened.
1: పెట్టినదే కాని పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుందని ఇందులో.
0: That which is neither born nor christened.
1: అదే ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఉపనిషత్ టాట్ త్రీ పాత్స్.
1: వస్తే పోదు,
0: దట్ ఇఫ్ కమ్స్ విల్ నాట్ గో.
1: పోతే రాదు,
0: వెన్ వన్స్ ఇట్ ఇస్ గోన్ ఇట్ విల్ నాట్ కమ్.
1: పోదు రాదు,
0: దట్ విచ్ నైదర్ గోస్ నాట్ కమ్.
1: చక్కగా గుర్తించమని చెప్పింది
0: ఉపనిషత్ సెడ్. అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
1: వస్తే పోదు,
0: ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ విల్ నాట్ గో.
1: ఏమిటి?
0: వాట్స్ దాట్?
1: అదే జ్ఞానము.
0: దట్ ఈస్ విజ్డమ్.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: నిజమైన జ్ఞానం వచ్చిపోయేటువంటిది జ్ఞానం కాదు.
0: దట్ ఇస్ ద రియల్ విజ్డమ్. ఇట్ ఇస్ నాట్ ద విజ్డమ్ దట్ కమ్స్ అండ్ గోస్.
1: పోతే రాదు,
0: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: ఏమిటది?
0: వాట్ ఇస్ దాట్?
1: అజ్ఞానం,
0: ఇగ్నోరెన్స్.
1: ఒకతూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం, చావటం పుట్టడంగానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ, ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ టూ.
1: పోతే రాదు,
0: if it goes it will not come back.
1: ఇక మూడవది ఒకటి ఉంటుందది, అదే ప్రధానమైనటువంటిది.
0: Then there is the third one, chief one.
1: రాదు పోదు,
0: it neither comes nor goes.
1: అదే ఆత్మతత్వము.
0: That is the self.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
0: Swami said in Kodaikanal a small example.
1: ఒక దేహం ఉంటుందది,
0: There's a body.
1: ఈ దేహము మరణించిన తర్వాత
0: after the death
1: దీని ఆత్మ ఎక్కడ పోతుంది, ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అని అనేక మందికి సందేహాలంతా ఉంటాయి.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this atma after the death of the body?
1: దేహము మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది?
0: After the death,
1: ఎంత కాలం సంచారం చేస్తుంది?
0: What will happen to the
1: soul? ఎప్పుడు తిరిగి ప్రవేశిస్తుంది?
0: When does it go?
1: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైన ప్రశ్నలుగా ఉంటుంటాయి.
0: They have become all ridiculous questions.
1: కరెంట్ వైర్లంతా ఉంటున్నాయి.
0: You find the current wire.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
0: The moment you place the bulb there, you get the light.
1: బల్బ్ తీసేస్తలకే వెలుతురు పోయింది.
0: The moment you remove the bulb, there's no light.
1: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
0: The bulb has come and is gone.
1: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: Prior to the placement of bulb,
1: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: After you take away the bulb,
1: ఈ బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: Even if you remove the bulb, there is the current.
1: అది రాలేదు పోలేదు.
0: It has not come and is not gone.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: The current is remaining as it is.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: Similarly, body has come and gone.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
0: The true self has not gone, has not come.
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: There is no other place to go anywhere.
1: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
0: If I am to go out, there should be some separate place.
1: బయట అనేటువంటిది లేదు, బయలు అనేటువంటిది లేదు.
0: There is no place outside like that.
1: అందువల్లనే ఒకానొక సమయంలో రాధ కూడా చెప్పింది.
0: That's what Radha said at one time.
1: వేగోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
0: As I am going to close,
1: sandehanga vachinappudu ayyo nenu ontari gaane untunnani. Veyabo anni talupu,
0: I am alone, so let me close the door.
1: Mari conscience tiyamantu pilupu.
0: Then conscience tells, open the door.
1: Veeti veeti veeti ee sandehalu chusku radhakenduko navugolupu.
0: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
1: Nalona nindi velige valapu.
0: It's all the love that is in me or in
1: melukunte ledu pilupu.
0: The moment I am awake, there's no more call.
1: Vishramanta ప్రాణ విభూని మందిరమైన.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: వీధి వాకిలి ఏదటో.
0: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven, that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila,
1: nirantaramu anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: complete pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntham anetundi pattanam marokati ledu.
0: There is no city such as
1: Vaikuntha. Ayya Bhagavantuda, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: Madbhaktaha yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Madbhaktaha.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself, Narada.
1: Yekkada na bhaktulu hrudayamuto gaanam chestunta akkada nenu na yokka pratishtha ayipoyuntanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam Kailasamu, Vaikuntamu, Swargamu, even the branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధురా.
1: ప్రార్థించినప్పటికీ, వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్, ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయ లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you?
1: కృష్ణుడు రాలేదు.
0: In spite of all such calls, Krishna has not responded.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.

0: Though I am near you, to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్ ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా లేవే?
0: Those times there's no aeroplane or any transport.
1: కనుక ఇన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరి అనుకుంటే సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యం అయిపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుకో భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారిని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిని వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavan Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోట చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగులు దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize that truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame that profit or the loss.
1: చైతన్య అనే అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించి కొద్దీ చైతన్య నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధ కలిగించలేదా?
0: చైతన్య, వై డూ యూ డాన్స్ లైక్ దట్? డోంట్ యూ ఫీల్ ఫర్ ద బ్లేమ్?
1: అయ్యా, ఆ దూషణ నాకు కాదు.
0: హి సెడ్ నో, దట్ బ్లేమ్ డజంట్ కమ్ టు మీ.
1: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతుంది అది.
0: ఇఫ్ ది బ్లేమ్ లౌడ్లీ, ఇట్ విల్ గో ఇన్ టు ద ఎయిర్.
1: తాను దూషించుకుంటే తనకే తగులుతుంది.
0: ఈవెన్ వన్ బ్లేమ్స్ విత్ ఇన్,
1: నా వరకు అది ప్రయాణం చేయటం లేదు కాబట్టి ఆనందిస్తున్నాను అన్నాడు.
0: సిన్స్ ఐ డోంట్ బాదర్, దేర్ఫోర్ ఐ డాన్స్ ఇన్ ఎక్స్టసీ.
1: కనుక లోకులు కాకులు,
0: ద పీపుల్ ఆర్ క్రౌడ్స్.
1: గోపికలను కూడా అడిగాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ ఆస్క్ గోపికాస్ ఆల్సో,
1: అమ్మా లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ ఆల్ ది ఎంటైర్ వరల్డ్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: Oh, Uddhava.
0: He said, Oh, Uddhava.
1: Kakulu kustunnayani kokilu tana kanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kakulu.
0: The entire society is like crows.
1: Kaka ee kakulu kutalaku memu kokiluga undetunte varu memu bhagavantuni yokka chintana chestunnamu.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్, ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ది క్రేన్ లాఫింగ్, ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్, ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: ఏనుగు లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయస్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there.
1: జ్ఞానాన్ని మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Kitti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnanaanni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi

0: ఏకరకములుగా భావించవచ్చును.
1: మెనీ మే ఫీల్ డిఫరెంట్లీ.
0: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
1: యాజ్ ది హెడ్స్ ఆర్ డిఫరెంట్ థాట్స్ ఆర్ బౌండ్ టు వేరీ.
0: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుండాలి, తలంపులు వేరుగా వస్తుంటాయి.
1: యాజ్ ది హెడ్స్ వేరీ ది థాట్స్ ఆర్ డిఫరెంట్.
0: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
1: దెన్ వై షుడ్ హావ్ ఫియర్?
0: మనం వెర్చకూడదు.
1: వీ నీడ్ నాట్ హావ్ ఫియర్.
0: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవతురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక
1: అవుట్ ఆఫ్ ఫియర్ ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్
0: భ్రమజంది మరణించు సమయమునందు
1: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్
0: బలిమి మీరగా యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు
1: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ
0: అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
1: వెన్ యూ క్రై హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్
0: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై ధరకీడించుచునుండగా
1: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్
0: నిజముగా చూడ తరుణి జన్మమే ఘనముగా.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్
0: సాధారణ భరియింపవలెనుగా.
1: That we have to chant and think of it.
0: Navamasambulu mosi kani penchi gana buddhulanu nerpi tanayuni yosegedi talli takkuva yaguna.
1: Will mother will ever be low because he carries the child for 9 months and delivers
0: him from time.
1: It is for that reason the name of the mother
0: kalaru ee vidhamugane annitiki taruni naamambe mundu.
1: Therefore for every purpose in the name of the
0: taruniyai ee prakruti.
1: The very woman is the nature.
0: ఈ ప్రకృతి ఈ ధర.
1: This nature is ధర.
0: ఈ ధర యొక్క మార్పే రాధ.
1: The very
0: ధర రాధ.
1: The earth ధర transforms into రాధ. కనుకనే
0: ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
1: The nature and God are objects in the reflection.
0: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టుకున్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వెన్ వి సే సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతి పరమేశ్వర?
0: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
1: ఫస్ట్ నేచర్ అండ్ దెన్ గాడ్.
0: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
1: టేక్ ది నేచర్ ఆఫ్ గాడ్.
0: ఇవి రెండు ఏకమైపోతాయి.
1: దెన్ బోత్ బికమ్ వన్.
0: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైన మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: టు టీచ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వేదాంత స్టార్టెడ్ టెలింగ్ ఆల్ దిస్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
1: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
0: దుఃఖ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీఫ్. ఇవన్నీ
0: కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
1: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
0: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ పర్మనెంట్.
0: అది భగవత్ తత్వము.
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. How should the office bearers of the Sri Satya Sai Seva organization conduct themselves with others? Let's hear from Swami.
2: ముఖ్యంగా మీరు కార్యకర్తలుగా ఉండేటువంటి వారు సరి అయినటువంటి మార్గాన్ని నడుచుకోవాలి. ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. స్పెషల్లీ ది ఆఫీస్ బేరర్స్ మస్ట్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే. కనుక జగత్తును సరైన రీతిగా తీర్చిదిద్దాలనుకుంటే కార్యకర్తలు పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి నిస్వార్థమైనటువంటి భావంలో అభివృద్ధి పరచుకోవాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ రియల్ థింగ్స్ ది ఆఫీస్ బేరర్స్ మస్ట్ డెవలప్ ఏ సేక్రెడ్ ఫీలింగ్
2: సేవా మార్గములందు మాత్రము స్వార్థమును ఏమాత్రమును స్వప్రయోజనం ఏమాత్రము కూడా ప్రవేశపెట్టరాదు.
3: ఇన్ ద పార్ట్ ఆఫ్ సర్వీస్ వన్ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్ ఎనీ సెల్ఫిష్ ఎండ్స్.
2: ఇంకా ఆడంబరాలకు మనం ఏమాత్రమో అవకాశం అందించరాదు.
3: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ షో అండ్ ఆస్టెంటేషన్.
2: ఈ ఆడంబరమైన జీవితం అనేటువంటిది కేవలం ఈనాడు జగత్తునంతా కూడా కేవలం మార్పు చేస్తూ ఉంటుండాలి.
3: టుడేస్ వరల్డ్ హ్యాస్ కమ్ టు దిస్ స్టేట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ షో.
2: సంబంధమైన విషయంలో అన్నింటి ఎందుకు ఈ ఆడంబరం అభివృద్ది అయిపోయింది.
3: ఇన్ ఎవ్రీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ లైఫ్ దిస్ షో హ్యాస్ కమ్ టు
2: ఎస్టాబ్లిష్ ఒక ఫ్యాషన్ గా రూపొందింది.
3: ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్యాషన్ టుడే.
2: అది దేశానికి హానికరమే కానీ ఇది ఉపయోగకరం కాదు.
3: దిస్ వుడ్ హార్మ్ ది కంట్రీ అండ్ దిస్ వుడ్ నెవర్ హెల్ప్ ది కంట్రీ.
2: నిర్మాణాత్మకంగా ఉండాలనుకున్నప్పుడు నిస్వార్థమైన సేవలో ఉండాలి. ఇది ఆడంబరం దేశమును నిర్మూలం కావిస్తుంది.
3: ఇఫ్ యూ వాంట్ ఆన్ టేక్ కన్స్ట్రక్టివ్ వర్క్ యూ మస్ట్ బి సెల్ఫ్ లెస్. ఇఫ్ యూఆర్ సెల్ఫిష్ యూఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ది కంట్రీ.
2: కనుక సత్యసాయి సంస్థలన్నీ కూడాను కేవలం నిరాడంబరంగా
3: సత్యసాయి ఆర్గనైజేషన్
2: నిరహంకారంగా
3: ఫ్రీ ఫ్రమ్ ఆల్
2: యోగార్థంగా
3: ఆల్ ఫ్రమ్ సెల్ఫిష్
2: పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకుని
3: ఆల్ ఫ్రమ్ ఈగో ఫుల్ ఆఫ్ లవ్
2: దివ్యమైన త్యాగతత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకొని
3: డెవలపింగ్ ఎ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్
2: సహన సానుభూతులను మనం ఆచరణలో పెట్టాలి.
3: హ్యావింగ్ పేషెన్స్ కంపాషన్
2: అది నిజమైనటువంటి సేవకుడికి తగినటువంటి యొక్క గుణములు.
3: ఓన్లీ దెన్ కెన్ ఎ పర్సన్ బి కాల్డ్ ఎ ట్రూ సర్వెంట్.
2: ఇంతే కాకుండా అధికారాన్ని కూడా మనం చలాయించరాదు.
3: వన్ షుడ్ నాట్ షో ఎనీ పవర్.
2: అధికారము అందరికీ సమానమే.
3: పవర్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఈక్వల్ టు ఆల్.
2: కానీ నీ కర్తవ్యాన్ని నీవు ఒక విధమైనటువంటి ఒక స్థానంలో ఉన్నప్పుడు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: బట్ వెన్ యూ ఆర్ ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ పవర్ ట్రై టు ఫైండ్ అవుట్ వెదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ డన్.
1: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సెప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. In this clip, Swami asserted the importance of office bearers conducting themselves in an ideal way by developing a sacred feeling. Swami said that in the path of service, the office bearers should not aspire to have any selfishness or any selfish motives.

0: కలరు ఈనాడు భారత భువినియందు ఉండి ఫలమేమి అనుదినందును జరిగడి ఆత్మనాదం ఆలకింపంగా నేర్వరో ఆయునారా ఉండి ఫలమేమి అనుదినం ఆత్మనాదం ఆలకింపంగా నేర్వరో ఆయునారా ఆలకింపంగా నేర్వరో
1: There are people in this sacred land who can make the inert, dull stones also dance in full of awareness. There are people in the battlefield who will play with the heads of the enemies, just jump like balls. There are people who can rule this country with all the efficiency in the field of administration. What is the use? We do not listen to the cries and the miseries of the forlorn. We have to learn to hear their misery and sorrow.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Jagatantai kudumu prema chetane nindibadi untunnadi.
1: The whole universe is full of love.
0: Premane dhanamu.
1: Love is wealth.
0: Premane dharmamu.
1: Love is righteousness.
0: Premane satyamu.
1: Love is truth.
0: Jagatantai kudunu prema payane aadhara padi untunnadi.
1: The whole universe depends on this love.
0: Itti prema tattvanni manavudu gurtinchukonaleka.
1: Man is not able to know the nature of love.
0: Jagattu yokka chanikamainatvanti yokka vishaya vasanalakai prakulaadi pavitramaina divyamainatvanti yokka premanu విస్మరిస్తూ ఉన్నాడు.
1: He's carried away by the whims and the fancies of the momentary transient ways of the world and forgets that eternal divinity.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: స్వార్థము పెరిగినది, పరార్థము తరిగినది.
1: Selfishness is rampant and ever increasing while spirituality is on the decline.
0: సంకుచిత భావములు పెరిగినవి, విశాల భావములు తరిగినవి.
1: The narrow-mindedness is increasing, while the broad-mindedness is on the decline.
0: Asalu periginavi, asayalu tariginavi.
1: Desires are increasing, but the ideals are on the decline.
0: Manavattamu kevalamu, swarthamu sapriyojanamu chetane, jeevitamunu nadupuchunnadi.
1: The human life is spent throughout in selfishness and self-interest.
0: Prachina maharshulu,
1: the ancient rishis,
0: త్యాగమునకే పట్టము కట్టుతూ వచ్చారు.
1: దే హావ్ కరోనేటెడ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ధర్మమునే అందలమెక్కించారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ రైచియస్నెస్ దట్ ఈస్ డెకొరేటెడ్.
0: త్యాగమునకే కిరీటం ధరించారు.
1: ఇట్ ఈస్ ద సాక్రిఫైస్ దట్ హాస్ బీన్ పుట్ ఆన్.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: అండ్

0: welcomed that sacrifice.
1: ఇట్టి దివ్యమైనటువంటి భారతదేశమునందు ఈనాడు ఈ యొక్క దివ్యమైన భావములను మరచిపోయినాం.
0: In this country of Bharat, which is divine, the divinity is forgotten.
1: కనుకనే ప్రతి దినము కూడాను అనేక విధములైనటువంటి యొక్క అవస్థలతో కుళ్ళి కుమిలి కూలిపోతున్నది ఈ జగత్తు.
0: It is for this reason the whole world is full of problems, agitations and tensions.
1: ప్రేమలేనటువంటి హృదయము కేవలం ప్రేత భూమియే.
0: In fact, the heart bereft of love is a barren land.
1: ఈ ప్రేమ పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని నిరూపించేటువంటిది.
0: ఇట్ ఈస్ ద లవ్ దట్ ప్రూవ్స్ అండ్ డెమోన్స్ట్రేట్స్ ద సీక్రెట్ డివినిటీ.
1: సర్వత్రా నిండి ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటియే.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ ఇస్ పర్వేసివ్ ఆల్ ఓవర్.
1: ప్రేమ అనే ప్రతి మానవుని కూడా ఏకత్వంగా నిరూపింపజేస్తున్నది.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ యూనిఫైస్ మ్యాన్ కైండ్.
1: మానవుని ఎందున్నటువంటి దివ్యత్వము మానవుని ఎందున్నటువంటి స్వార్థ స్వరూపములు ఏనాడు దివ్యభావంగా మారుతుందో ఆనాడే ఈ ఏకత్వమనే ప్రేమము ప్రకాశిస్తుంది.
0: దట్ డే ది సెల్ఫిష్నెస్ ఇస్ గివెన్ అప్. దట్ డే వెన్ వీ అవేకన్ కిండల్ ద లేటెంట్ డివినిటీ, దేర్ విల్ బి యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను హృదయములో ప్రేమను నింపుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవ్రీ వన్ మస్ట్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నీ మమగును.
0: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. దేర్ షుడ్ బి కనెక్షన్ లవ్ టు లవ్ ఓన్లీ.

0: పొందంగ అర్హుడగును.
1: When once he strengthens his love, he'll be eligible to enjoy the state of non-dualism.
0: ఈ ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించి వర్తించటము ఈనాటి అత్యవసరము.
1: It's most essential today that everyone should know the spirit and the nature of love and conduct one himself.
0: ఈ ప్రేమ సుముఖుని యందును దుర్ముఖుని యందు కూడాను.
1: At all periods of time, positive and negative, love should be there.
0: Vanamanandunu, bhavanamanandunu.
1: Is in the forest or in a mansion.
0: Kevalamu, pragamanandu, viragamanandunu.
1: Both in times of attachment and detachment.
0: Batayandunu, matayandunu.
1: Both in our behavior, conduct and in our word.
0: Madiyandunu, gadiyandunu.
1: In the mind and also in our dwelling place.
0: Ragamanandunu, viragamanandunu.
1: Both in times of bondage and liberation.
0: Sarvatra vyapinchinatvanti prema okkatiye.
1: It's the love that is pervasive everywhere.
0: Ee satyanni prati manavudu kodanu gurtinchukolekapothunnadu.
1: This truth is not recognized by everyone.
0: Kanukane ee naadu manavu penchukovalasinatvantidi. ఈ జగత్తులో చెలరేగినటువంటి ఒక దుర్మార్గమును దూరము గావించడానికి ప్రేమ ఒక్కటి ఏ ప్రధానమైన అస్త్రం.
1: In order to drive out the wicked mindedness and wicked activity, it is only this weapon of love which will be the solution to the present day problems.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనం పొందే నిమిత్తమై మనం సరియైనటువంటి ఒక మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం.
1: In order to experience this divine love, we are not proceeding along the right path.
0: Premane deeniki vittanamu.
1: Love is the seed.
0: Premane deeniki amshamulu.
1: And is the love that branches.
0: Premane deeniki prasangamulu.
1: And it is only this love that branches off repentance.
0: Premane deeni pushpamulu.
1: Love is the flower.
0: Premane deeni phalam kudanu.
1: And it is the very love that is the fruit.
0: Prema phalam nimittamai, prema phalam nimittamai ee premane manam anubhavinchali.
1: And therefore, in order to experience, enjoy the fruit of love, we have to tread along the path of love.
0: Prema anetuvanti vishayanni prati manavudu kodanu artham chesukovadaniki prayatninchali.
1: Therefore, every person should make an attempt to know what love is.
0: Kani ee naati manavudu.
1: But man today,
0: aarthika nimittamai,
1: for financial gain,
0: arthamu kevalamu adhikaramu ee rendintini nimittamai praakulaadutunnadu.
1: Man today is struggling for money and position.
0: Arthamu adhikaramu rendu undavalasinatundi.
1: Money and position are no doubt or need.
0: Kani veetiki kuda kontha parimitham undali.
1: But it be under certain limits.
0: Sasasamanam gavinchavalasinatundi samudrudu tana parimithanu meerinappudu tanaku oka vidhamainatundi apakittina paalavutadu.
1: Even the mighty ocean, if it crosses its limits, would be put to disrepute and defame.
0: అమృతమైనటువంటి ఈ యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతృష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది.
1: దిస్ బాడీ అండ్ ద మైండ్ విచ్ ఆర్ సో ఇంపార్టెంట్ షుడ్ నెసెసరీ పార్టేక్ ఫుడ్ అండర్ సర్టన్ లిమిట్స్ ఆర్ ఎల్స్ ఇట్ వుడ్ సఫర్.
0: ఇది అమితమైనప్పుడు అనారోగ్యములకు గురి చేసి అజీర్ణ వ్యాధులను కలిగిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఈట్ excess, will suffer from indigestion and sickness.
0: Manamulu tammulamu dharistuntadu.
1: And one takes this pan.
0: Kani ee tammulamunaku pradhanamaitundi chunname.
1: For this pan, it is the lime chunnam that is needed.
0: Idi lekapothe idi tammulam kaneyaradu.
1: Without this lime, it cannot be the pan.
0: Kani chunnamunu adhikanga manam upayoginchukunnappudu naaluku pokkipothundi.
1: But if we take lime more and more, naturally you don't be comfortable.
0: కనుక దేనినైనా ఒక పరిమితంలో మనము ఉపయోగించుకోవాలి.
1: Therefore, everything has got to be used under certain limits.
0: ఈ జగత్తులో దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ ప్రభావంలో ప్రతి దానికి కూడా ఒక పరిమితం అది.
1: In this apparent transient world, everything is under certain limits.
0: ప్రేమకు మాత్రము పరిమితము లేదు.
1: But the love is limitless.
0: అనిర్వచనీయం ప్రేమ.
1: It is indefinable.
0: ఈ ప్రేమ యొక్క తత్వమును నారదుడు కూడా అనేకముగా వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో నరేటెడ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఇన్ మిరియడ్ వేస్.
0: కనుక ప్రేమ ప్రవాహం అనేటువంటిది ప్రతి మానవునకును ప్రాణమును అందించేటువంటి యొక్క జలమే.
1: Therefore, it is the flow of love which gives the essence to our life.
0: ఈ ప్రేమను పొందవలనంటే మానవుడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి?
1: In order to acquire this love, what way we should proceed?
0: కేవలము జప జప ధ్యానముల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You cannot possess it through meditation
0: or penance. ఆ పురాణముల వల్ల ప్రాప్తించేటువంటిది కాదు.
1: Nor can you get it by going through the sacred text.
0: భగవంతుడు వేదములందు లేదు.
1: God is not present in
0: the భగవంతుడు పురాణమునందు లేడు.
1: Nor in epics.
0: భగవంతుడు ధ్యానమునందు లేడు.
1: Nor in meditation.
0: భగవంతుడు జపమునందు లేడు.
1: Not in
0: penance. భగవంతుడు తన హృదయమునందే ఉన్నాడు.
1: God dwells in one's own heart.
0: అట్టి హృదయం వైపును మనసును మరల్చాలి.
1: Therefore we have to direct our mind towards the
0: heart. ఈ నోరును మూయించాలి, హృదయాన్ని తెరిపించాలి.
1: We have to shut our mouth and open our heart today.
0: అప్పుడే ఈ ఆనందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only we will enjoy the state of bliss.
0: అయితే మనము ఈ సులభమైన మార్గములో ఈ ప్రేమను పొందేటువంటి అవకాశం ఏమిటి? ప్రేమనే తన స్వరూపం అయినప్పుడు ఇంకా పొందే అవకాశం ఏమిటి?
1: When you are a very embodiment of love, how is that you want to acquire it? How is that you want to possess it?
0: కానీ ప్రేమను పొందే నిమిత్తమై అనేక మంది ధ్యానమును జపమును యోగమును పూనుకుంటుంటారు.
1: In order to earn this love, some resort to meditation and penance.
0: అనేక గ్రంథములను పఠిస్తుంటారు.
1: They go through several texts.
0: పారాయణం చేస్తుంటారు.
1: They read repeatedly.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము ధరించిన నగల వంటివే కాని ఇది ఆత్మస్వరూపాన్ని నిరూపించేటువంటి మార్గములు కాదు.
1: They all amount to the jewelry put on, but not the original creativity.
0: ఇది కేవలము పాండిత్యం అనేటువంటి ఒక నగ.
1: స్కాలర్షిప్ ఈజ్ అ డెక ఆర్నమెంట్.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించడము ఒక నగ.
1: గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ ఈజ్ అ జ్యువెల్.
0: ఇది బాహ్యమైనటువంటి అందమును మాత్రమే మనకు అందిస్తుంది, కానీ అంతర్ ఆనందమును మాత్రము చేకూర్చవు.
1: దే గివ్ యూ ఎక్స్టర్నల్ బ్యూటీ బట్ నాట్ ఇంటర్నల్ బ్యూటీ.
0: కనుక అంతర్ ఆనందమును పొందవలనున్నాయి అంతర్రూపమైనటువంటి ఒక ప్రేమ ఒక్కటి మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి సూత్రము.
1: The internal state of bliss is possible only through the path of love.
0: ఈనాడు ప్రేమ అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయినది.
1: Today love is totally missing.
0: ఈ ప్రేమ ఉండవలసినటువంటి స్థానములో ద్వేషం ప్రవేశించినది.
1: In the place of truth there is hatred today.
0: ఈ సత్యము ఉండవలసినటువంటి స్థానములో స్వార్థము ఏర్పడినటువంటిది.
1: In the place of truth there is selfishness.
0: ఈ యొక్క దయ ఉండవలసినటువంటి స్థానములో కేవలము నిరుపయోగమైనటువంటి ఒక అసూయ ప్రారంభమైనది.
1: ఇన్ ద ప్లేస్ ఆఫ్ కంపాషన్ ది యూస్లెస్ జెలసీ హస్ టేకెన్ ఇట్స్ ప్లేస్.
0: కనుకనే ఏ ఏ గుణములు ఏ ఏ స్థానంలో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఉండినప్పుడే మానవుని యొక్క జీవితము సుక్షేమంగా ఉంటుంది.
1: వెన్ దీస్ క్వాలిటీస్ అండ్ ది డివైన్ నోబుల్ వర్చ్యూస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్రాపర్ పొజిషన్స్ అవర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యొక్క జీవితమును ప్రేమమయంగా మార్చుకోవాలి.
1: Human life should be one of love.
0: ee premamayamainatvanti jeevithamulo manavudu pondaleniti sukhame undadu.
1: If you have this love, there's nothing that's impossible for you.
0: Sarva sampadana kudunu prema chetane manaku praptisthayi.
1: You can certainly get all forms of wealth.
0: Sarva adhikaramulu kudunu prema chetane manaku labhyam avutayi.
1: You'll also attain positions by
0: love. Sarva vijayamulu kudunu premane varistuntayi.
1: And is the love that triumphs.
0: Aithe ee prema ettidi.
1: What sort of love then?
0: Kevalam bhagavantuni prarthinche samayamlo మనము భగవంతునికి సర్వార్పితమైన భావంతో మనం ప్రార్థించాలి.
1: యాజ్ వీ ప్రే టు గాడ్ వీ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టోటల్ సరెండర్.
0: కానీ ఈ అర్పిత భావం ఈనాడు లేదు.
1: టుడే దట్ స్పిరిట్ ఆఫ్ సరెండర్ ఈజ్ లాకింగ్.
0: భగవంతుడు కావాలని ఆశ ఉంటే,
1: ఇఫ్ యూ వాంట్ గాడ్,
0: భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ఆకలి మీకు ఎందుకు ఉంటే,
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూఆర్ రియల్లీ స్పిరిచువల్లీ హంగ్రీ,
0: భగవంతుని యొక్క ఆనందము గౌరవాలనేటువంటి దప్పి మీలో ఉంటే,
1: ఇఫ్ యూఆర్ రియల్లీ థర్స్టీ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: నిజముగా ఈ ప్రేమను ప్రయాణం చేయించండి.
1: సీ దట్ యూ ట్రావెల్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
0: ఈ ఆకలి మీకు లేదు.
1: ఇన్ఫాక్ట్ యువర్
0: ఈ దాహము మీకు లేదు.
1: యువర్ నాట్ థర్స్టీ.
0: ఈ కోరిక మీకు లేదు.
1: యూ డోంట్ హావ్ ద డిజైర్.
0: కోరుచున్నారు మాత్రమే కానీ దానిని అనుభవించడానికి తగినటువంటి ఆదర్శాలు మీరు పట్టుకోవటం లేదు.
1: సింప్లీ యూ ఎస్పైర్ ఫార్ బట్ యూ డోంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్ట్రాంగ్లీ.
0: మీరు కావాలి అని అనుకున్నంత మాత్రం మన దాహం తీరదు.
1: By merely desiring for water, your thirst is not quenched.
0: ఆ యొక్క జలమును మన అస్తమనందించుకోవాలి.
1: In fact, you should have water on hand.
0: దానిని కోరినప్పుడే మన దాహం తీరుతుంది.
1: When you drink that water, your thirst will be quenched.
0: నిజముగా మీకు ఆధ్యాత్మిక ఆకలే ఉంటుంటే అది ఆకలి మీరు భావిస్తూ ఉంటే భగవంతుని ప్రేమను మీరు పొందడానికి ప్రయత్నించండి.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూఆర్ స్పిరిచువల్లీ హంగ్రీ, యూ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు గ్రేస్.
0: ఈ దాహము తీరుతుంది, ఆరోగ్యం తీరుతుంది,
1: యువర్ హంగర్ విల్ బి సాషియేటెడ్
0: కానీ అట్టు కాక సోమరి వైపోయి భగవంతుడా నాకు ఆనందాన్ని అందించు, నా ఆకలి తీర్చు, నా దాహము తీర్చు అని ప్రార్థించినంత మాత్రం ఇవి సఫలం కానేరవు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ రిమైన్ లేజీ బట్ స్టిల్ అస్పైర్ ఫర్ బ్లెస్ అండ్ సీ దట్ యువర్ హంగర్ ఇస్ సాషియేటెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: హృదయం నుండి నింపుకుని పరాక్రమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నీవు ఆశించినంత మాత్రమున అది మీకు ప్రాప్తించదు.
1: ఫీలింగ్ యువర్ హార్ట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ యూ కెనాట్ హ్యావ్ స్పిరిచువల్ పర్సూట్ ఆర్ ఎండ్.
0: కనుక ఈనాడు మనము కోరవలసినటువంటిది ప్రేమ అనే.
1: సో వాట్ వీ షుడ్ డిజైర్ ఈజ్ లవ్ టుడే.
0: ఈ ప్రేమకు రూపం లేదు.
1: లవ్ హాజ్ నో ఫామ్.
0: ఈ ప్రేమ అనిర్వచనీయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్డిఫైనబుల్.
0: అవాంగ్మాత్రగోచరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: ఇది అనుభూతికి మాత్రమే లభ్యమయ్యేటువంటిది.
1: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ లవ్.
0: ఇది ఎంత సమీపించువో అంత ఆనందాన్ని అంత ఆహారాన్ని నీవు అందుకోగలవు.
1: క్లోజర్ అండ్ క్లోజర్ యు ఆర్ టు దిస్ లవ్ యువర్ హంగర్ విల్ బి అపీజ్డ్ అండ్ సాటిస్ఫైడ్.
0: ఈనాడు లోకంలో ఉండేటువంటి అవస్థలకు మూల కారణము ఈ ప్రేమ లేకపోవటమే.
1: ద ప్రెసెంట్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది వరల్డ్ ఇస్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఉన్నది.
1: Yes, there is love.
0: శారీరక సంబంధమైన స్వార్థపరమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: The love that is present today is limited to the body and selfishness.
0: ఈనాడు దేహాత్మ భావమును మాత్రమే ఆశిస్తున్నారు కానీ పరమాత్మ భావమును ఆశించటం లేదు.
1: టుడే వీ హ్యావ్ ఓన్లీ బాడీ ఫీలింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ డివైన్ థాట్.
0: ఉపాధిని మాత్రమే మనం విశ్వసిస్తున్నామే కానీ ఉపాధికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించటం లేదు.
1: వీ గో బై ద వెస్ట్ ఆఫ్ ద బాడీ వీ హ్యావ్ పుట్ ఆన్ బట్ వీ ఫర్గెట్
0: ఆధారం లేనిటువంటి ఆధేయమును ఆశ్రయించి ప్రయోజనం ఏమిటి.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ ది ఫౌండేషన్ బట్ వీ గో బై ద ఫా బిల్ట్ ఆన్ దాట్.
0: కనుక నేను అన్నింటికి నీ ఆధారము, అన్నింటికి నీ ప్రధానము, ప్రతిదానికి ప్రమాణం కూడాను ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ద ఫండమెంటల్ ద మెయిన్ ఫౌండేషన్ ఈజ్ ద లవ్.
0: కనుక ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ అంత్యమవుతుంది?
1: వేర్ ఈజ్ దిస్ బాండ్, వేర్ డస్ ఇట్ ఎండ్?
0: ఇది దాసోహం దాసోహం దాసోహం అక్కడ నుంచి ప్రారంభమై సోహం సోహం సోహం అనేటువంటి దాంతో ఈ ప్రేమ అంత్యమవుతుంది.
1: Love begins from the point of servitude and ends in total identification with the
0: soul.
1: Without the spirit of servitude, you cannot experience the divinity.
0: Sohame prema.
1: That soham is a
0: soham. Ah, soham is the atman deni.
1: In fact, I am that atma.
0: ఆ ఆత్మనే ప్రేమ.
1: దట్ ఆత్మా ఇస్ లవ్.
0: ఆ ఆత్మనే బ్రహ్మ.
1: దట్ ఆత్మా ఇస్ బ్రహ్మ.
0: ఆత్మనే సత్యము.
1: దట్ ఆత్మా ఇస్
0: ఆత్మనే ధర్మము.
1: దట్ ఆత్మా ఇస్ రైట్నెస్.
0: ఆత్మనే పరం ప్రపత్తి అనేటువంటి ప్రేమ తత్వము.
1: అండ్ ఇట్ ఈస్ సేమ్ ఆత్మా దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఈ భూలోకమునందు ధర్మ ఆత్మ కామ మోక్షం అనేటువంటి నాలుగు పురుషార్థములు ఉంటున్నాయి.
1: ఆన్ అర్త్ దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ నాలుగింటి ఎందే మానవుడు జీవితాన్ని గడుపుతున్నాడే కానీ ఐదవ పురుషార్థమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ సెంటరింగ్ రౌండ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్.
0: ఐదవ పురుషార్థమైనటువంటి యొక్క పరమ ప్రేమను మనం పొందినప్పుడే ఈ జగత్తంతా ఇక్కడను నిత్య కళ్యాణంగా ఉంటుంది.
1: ది ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ సుప్రీం స్టేట్ ఆఫ్ లవ్.
0: ద్వేషమనే దానికి అవకాశమే లేదు.
1: With love, there is no scope for any hatred.
0: Prema unna chota asuyaku e matramu aaspadam ledu.
1: Where there is love, there is no envy.
0: Ee durgunamulu duralochanalu duschintalaku ee prema yandu sthaname ledu.
1: For all wicked acts and bad thinking, bad thoughts, bad sentiments
0: okavela manavuni
1: cannot be entertained.
0: Ee duralochanalu duschintalu unte veetini chuchi prema parigetti potundi.
1: When once they are present, the love will run away from there.
0: Kanuka idi oke cheru kaani రెండు కూర్చోవడానికి వీలు కానటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ చైర్ దట్ వుడ్ అలౌ
0: మానవుని యొక్క హృదయం ఒక్కటే.
1: హ్యూమన్ హార్ట్ ఈజ్
0: ఆ హృదయం నందు ప్రేమ మాత్రమే కూర్చున్నప్పుడు ఇంకా ఏ గుణములు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
1: వెన్ వన్స్ లవ్ ఈజ్ సీటెడ్ ఓవర్ దేర్ ద అదర్ క్వాలిటీస్ కెనాట్ గో.
0: ఇది హృదయము సుస్థిరమైనటువంటిది.
1: దేర్ఫోర్ హార్ట్ ఈజ్
0: సుస్థిరమైనటువంటిది.
1: టెండర్.
0: ఇది కేవలం నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్ లెస్.
0: నిర్మలమైనటువంటిది.
1: ప్యూర్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి హృదయాన్ని ఈనాటి మానవుడు దీనిని మ్యూజికల్ చైర్ గా మార్చుకుంటున్నాడు.
1: బట్ హార్ట్ విచ్ ఇస్ సెంటర్ ఆఫ్ లవ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఏ మ్యూజికల్ చైర్.
0: ఈనాడు ఒక స్వామి, రేపు మరొక స్వామి, మొన్నాడు ఇంకొక స్వామి, రేపు ఒక జపము, మొన్నాడు ఒక జపము, ఈ విధంగా మనం మారుస్తూ ఉంటుంటే ఈ స్థిరమైనటువంటి యొక్క హృదయతత్వము మనం ఏ రీతిగా పెట్టడానికి వీలవుతుంది?
1: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ స్వామి, వన్ స్వామి టుడే, అనదర్ స్వామి టుమారో, రిపీట్ వన్ నేమ్, థింక్ ఆఫ్ అనదర్ నేమ్ టుమారో,
0: ఒక్క బాట,
1: వన్ వర్డ్ అండ్ వన్ పాత్,
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు హృదయాన్ని మాత్రము సింగిల్ చేరిగా మనం విశ్వసించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ కన్సిడర్ అవర్ హార్ట్.
0: మానవుడికి ఎందుకు ఈ రోగములు, ఈ రాగములు కలుగుతున్నాయి?
1: వై డు వి సఫర్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్?
0: కేవలం భౌతికమైనటువంటి వాంఛలు పెరిగిపోవటం చేతనే.
1: Because of physical desires that increase day by day.
0: నాడు వాంఛలనేటువంటి దానికి ఒక అర్థమే లేనటువంటి రీతిగా ఉంటుంది.
1: Today we have meaningless desires.
0: తన నిమిత్తమే తాను ప్రార్థిస్తున్నాడే కానీ ప్రపంచ నిమిత్తమే ఏమాత్రం కూడా ప్రార్థించడం లేదు.
1: హీ ప్రేస్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ బట్ హీ డజంట్ ప్రే ఫర్ ద వరల్డ్.
0: సమాజం చాలా ప్రధానమైనటువంటిది.
1: సొసైటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేశం చాలా ముఖ్యమైనటువంటిది.
1: కంట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని గుర్తించి ప్రపంచంలో మనం వర్తించాలి.
1: వి హావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ కీపింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: కానీ ఈ సమాజమే లేకపోతే వ్యక్తి ఏమాత్రం కూడా రాణించడు.
1: వితౌట్ సొసైటీ ది ఇండివిజువల్ కెనాట్ ప్రాస్పర్.
0: ఆ వ్యక్తి ఎవరు?
1: హూ ఇస్ దట్ ఇండివిజువల్?
0: ఆ వ్యక్తి అందున్నటువంటి శక్తి ప్రేమనే.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ ప్రేమ
0: జగత్ అన్నింటిని కూడా ఏకంగా చేస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ లవ్ దట్ యూనిఫైస్ ద వరల్డ్.
0: ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ థౌజండ్స్ అసెంబ్లీ?
0: దీనికి మూల కారణము
1: ఇట్ ఈస్ ద లవ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ ప్రేమనే లేక మీరు ఇంత దూరం రావడానికి వీలు లేదు.
1: Without this love you would not have been here.
0: ఈ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
1: What sort of love?
0: ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: It is give and take by way.
0: భగవంతుని ప్రేమను పుచ్చుకోవాలి.
1: You have to receive divine love.
0: ఈ ప్రేమను ఇచ్చుకోవాలి.
1: And you have to offer your love.
0: అయితే రెండు చేరి ఏక ప్రేమనే, ఒకే ప్రేమనే.
1: However, both are one.
0: భగవంతుని యొక్క ప్రేమని మీ శరీరం నందు ప్రతిబింబం గాని కనిపిస్తుంటుండాలి.
1: The divine love appears as a reflection in
0: your body. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. సనాతనుడైనటువంటి భగవంతుని యొక్క ప్రేమతత్వము సర్వభూతములు ఎందుకు ప్రతిబింబించుంటుండాలి.
1: ద లవ్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ ఎటర్నల్ డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీవన్ యాజ్ ఇట్స్ రిఫ్లెక్షన్.
0: కానీ ఈ ప్రేమను దుర్వినియోగపరచుకోవడానికి కాదు ఇచ్చిండేది.
1: ద లవ్ ఇస్ గిఫ్టెడ్ నాట్ టు మిస్ యూజ్.
0: సద్వినియోగం గావించు.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్.
0: హృదయంలో నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్.
0: పంచు.
1: షేర్ ఇట్.
0: దేశాన్ని ఆనందపరచు.
1: అండ్ మేక్ దిస్ కంట్రీ హ్యాపీ.
0: ఇది ఈ ప్రేమ యొక్క ప్రధానమైనటువంటి తత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ట్రూ లవ్.
0: సంకుచితమైనటువంటి ప్రేమగా మనం భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఇన్ ద నారో సెన్స్.
0: ప్రాచీన కాలం నుండి కూడా మన భారతీయ మహర్షులు దీనిని స్వాగతం చేస్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద నోబుల్ సీయర్స్ అండ్ సెయింట్స్ వెల్కమ్
0: అనిర్వచనీయం ప్రేమ అని బోధిస్తూ వచ్చారు.
1: దే టాట్ దట్ లవ్ ఇస్ బియాండ్ ఆన్ డెఫినిషన్స్.
0: ఎల్లబ్ధ పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి, ప్రేమో భవతి అన్నారు నారదుడు. అన్నింటికి ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఏ పదార్థమును మనం చేసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు చక్కెర అనేటువంటి ఒక కామన్ మ్యాటర్ ఉండినప్పుడే ఆ పదార్థంలో తీపి మనకు గోచరిస్తుంది.
1: యు మే ప్రిపేర్ ఎనీ నంబర్ ఆఫ్ స్వీట్స్ బట్ ద షుగర్ ఇస్ కామన్.
0: కానీ ఈ చక్కెరే లేకపోతే మైసూర్ పాకు లేదు, గులాబ్ జామ్ లేదు, బర్ఫీ లేదు, జిలేబీ లేదు, ఏమీ లేదు.
1: Without sugar you cannot have Mysore Pak, Jalebi or any sweet.
0: అదే రీతిగానే నైతికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము అన్నింటి ఎందుకు ఈ ప్రేమ అనేటువంటి ఒక చక్కెర చేరినప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
1: లైక్ వైజ్ లవ్ షుడ్ నెసెసర్లీ జాయిన్ సోషల్, ఎథికల్, స్పిరిచువల్, సైంటిఫిక్, టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీ ప్రేమ నీ హృదయం నందు నిండి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
0: నిన్న ప్రేమను నీ వదులుకుంటున్నావు.
1: యు గివ్ అప్ దట్ లవ్.
0: చక్కెర ప్రవాహించేటువంటి గంగగా ఉంటున్నప్పటికీ నీవు కేవలం మంచు బిందువులకై నీవు ఆశపడుతున్నావు.
1: When love flows incessantly like Ganges, you are after drop.
0: ఈ దాహాన్ని ఇచ్చేటువంటిది ఈ గంగా ప్రవాహమే కానీ ఈ మంచు బిందువు కాదు.
1: It is only this Ganges water that would quench your thirst, not this droplet.
0: ప్రతి మానవుని ఎందుకు కణమునందును అణువునందు కూడాను ప్రసరించేటువంటిది ప్రేమ ప్రవాహమే.
1: It is the flow of love that you find percolating through every
0: atom.
1: It is the love that is present in every atom.
0: ఈ అణుచేతనే బ్రహ్మాండంగా రూపొందింపజేస్తున్నాము.
1: It is this atom that becomes matter all over the
0: universe. అణు లేకపోతే బ్రహ్మాండమే లేదు.
1: Without this atom there is no matter.
0: కనుక ఆ అణు స్వరూపమైనటువంటిదే భగవత్ ప్రేమ.
1: Therefore divine love is present
0: in every atom. మాత్రమే కాదు.
1: Not merely
0: that. అణు రణీయాన్ మహతో మహీయాన్ మహత్నందు మహత్తుగా ఉంటుండాలి అణువునందు అణువుగానే ఉంటుండాలి.
1: God is present in the microcosm and the macrocosm as well.
0: కనుక మన ఎందుండినటువంటి ప్రేమతత్వాన్ని మనం ఇంకొక చోటకు పోయి సంపాదించుకోనక్కర్లేదు.
1: Therefore the love which is latent inherent in you
0: మానవుడు
1: after outside.
0: ఉద్యోగం చేతను వ్యాపారం చేతను ధనమును ప్రోగు చేసుకుంటున్నాడు.
1: He amasses wealth by undertaking an employment or a job.
0: అదే విధంగానే నిజంగా మానవుడు ఆనందాన్ని పొందవలంటే ఈ యొక్క ప్రేమ చేతనే ఈ యొక్క ప్రేమ ధనాన్ని మనం పెంచుకోవాలి.
1: In order to grow in the spirit of bliss, you have to improve this property of love.
0: నీవు అనేక విధములైనటువంటి ఈ యొక్క ప్రేమ తత్వాన్ని నీ సత్యతత్వాన్ని నీ ధర్మతత్వాన్ని నీవు కేవలం ఒక కంపెనీలో నీవు పెట్టుకుంటున్నావు.
1: In fact, you have invested this noble property of love, which is all through
0: insurance company loan. You పెట్టుకుంటున్నావు.
1: You have invested it in insurance company
0: loan. పెట్టుకుంటున్నావు.
1: Invest
0: in other company loan. పెట్టుకుంటున్నావు.
1: Some other company.
0: కానీ ఈ కంపెనీలు ఏనాటికి నీ శాశ్వతమైనటువంటి కాదు.
1: None of these companies are ever permanent.
0: కానీ నీ సర్వస్వమైనటువంటి యొక్క భగవత్ ప్రేమ అనేటువంటి కంపెనీలో నీవు దీన్ని నింపు.
1: Therefore, deposit in the divine love once for all.
0: నీ డిపాజిట్ ఎక్కడికి పోదు.
1: Your deposit will last
0: forever. ఈ డిపాజిట్ కు డబుల్ గా పెరిగిపోతుంటుంటాయి.
1: For your deposit will get double and double interest.
0: కనుకనే నీవు పెట్టవలసినటువంటి బ్యాంకును నీ హృదయమైనటువంటి ప్రేమ బ్యాంకులో నీవు పెట్టాలి.
1: దేర్ఫోర్ యువర్ హార్ట్ ఈస్ ద బ్యాంక్ వేర్ ది లవ్ హస్ టు బి డిపాజిటెడ్.
0: ఈ ప్రేమ బ్యాంకులో లేకుండా అస్థిరమైనటువంటివి అనాశ అశాశ్వతమైనటువంటివి ఇలాంటి బ్యాంకుల్లో పెట్టడం చేత బ్యాంకులో ఏనాడైనా కూడా నిర్మూలమైపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డిపాజిట్ ఎల్స్వేర్ యువర్ బౌండ్
0: ప్రేమ అనేటువంటి హృదయంలో ఈ యొక్క దొంగతనం చేయడానికి వీలు కాదు.
1: నన్ కెన్ స్టీల్ లవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఇంపాసిబుల్.
0: ఇన్సూరెన్స్ చేయటం లోపల మన ఇన్సూర్ అది షూర్.
1: And once you pay the premium in insurance,
0: కానీ ప్రతి ఒక్క బ్యాంకులో ఇన్సూర్ చేస్తున్నారు.
1: On the other hand, you ensure and insure.
0: లోపలనే నీకు సత్యమైనటువంటిది షూర్గా ఉంటుంటుంది శాశ్వతంగా ఉంటుంటుంది.
1: What is surety here? Insure is insurance.
0: బాహ్య బ్యాంకులు కాదు మనకు.
1: Not the outer banks.
0: మనం ఈ యొక్క ప్రేమను ఎక్కడ మనం నింపుకోవాలి? ఏ బ్యాంకులో కట్టుకోవాలి?
1: In which bank should we deposit love?
0: హృదయము అనేటువంటి బ్యాంకులో కట్టుకుంటే దీనికి తలుపులు లేవు, బీగములు లేవు, వాచ్మ్యాన్ లేరు.
1: If you deposit this love in the bank of your heart, because it's eternal, permanent, it doesn't change or grow.
0: అమృత స్వరూపము అన్నారు.
1: That is immortal.
0: ఈ అమృత స్వరూపం కంటే అధికమైనటువంటి ప్రేమ స్వరూపము.
1: Love is beyond this.
0: అమృతము అమృతము అమృతం అని మేము భావిస్తున్నాము.
1: We go by nectar.
0: అమృతము ప్రాకృతమైనటువంటి జీవితానికి సార్థకంగా ఇస్తుంది.
1: దిస్ ఇస్ నెసెసరీ ఫర్ దిస్ మండేన్ వరల్డ్.
0: కానీ ప్రాప్తమైనటువంటి జిహ్వకు ఇది కొంత రుచిని కలిగిస్తుంది.
1: సడన్లీ యుల్ రిలిష్
0: అని హృదయానికే రుచి కలిగించేటువంటిది ఈ ప్రేమామృతము.
1: దట్ విచ్ అపీల్స్ టు యువర్ హార్ట్ ఈస్ ద నెక్టర్ ఆఫ్ లవ్.
0: కనుకనే ఈనాటి ఈ ప్రేమామృతం కోరడానికి ప్రతి మానవుడు కూడాను కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ డిటర్మిన్ టు హ్యావ్ దిస్ నెక్టర్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మనము పట్టం కట్టవలసినటువంటిది త్యాగానికి పట్టం కట్టాలి.
1: వాట్ ఈస్ టు బి కరోనేటెడ్ టుడే ఇట్ ఇస్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమునకు పట్టం కట్టినప్పుడే ప్రేమను స్వాగతం చేయడానికి వీలవుతుంది.
1: దెన్ వన్స్ యూ హావ్ దిస్ సాక్రిఫైస్ యూ కెన్ వెల్కమ్ లవ్.
0: అప్పుడే మన యొక్క శక్తి సామర్థ్యములు విజృంభించిపోతుంటాయి.
1: దెన్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ కెపాసిటీ.
0: తలంచినప్పటికీ అది తక్షణమే మనకు ఫలసిద్ధి కాంపించింది.
1: వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఈ అర్పితం గావించినటువంటి హృదయానికి ఏనాడు కూడా అశాంతి అనేటువంటిది కానీ అనానుకూలమైనటువంటిది కానీ అసంతోషమైనటువంటిది ఎక్కడికి ఎప్పటికీ ప్రాప్తించదు.
1: వేర్ దేర్ ఇస్ దిస్ టోటల్ సరెండర్ దెల్ బి నో డిస్సాటిస్ఫాక్షన్ దెల్ బి నో ఫెయిల్యూర్.
0: దీనిని పరిష్కరించుకునే ఏ వేదములు నకర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అని.
1: Basing on this Veda said no position, no authority, no association, no position.
0: They give you as much as that sacrifice.
1: That is very much needed today.
0: Premamayundu Sridharudu.
1: God is love.
0: ప్రేమయే ఆతని దివ్య రూపము.
1: లవ్ ఈజ్ హిజ్ ఫామ్.
0: ఆ ప్రేమ ఒకింతయైన వింపగలేక జగత్తునందు.
1: We are not able to explain this love, even a fraction in this world.
0: Tadarthametu chekurumayya.
1: How do you expect to reach it and acquire it?
0: Manava.
1: Oh man, know this.
0: నీవు ఆ ప్రేమను నీవు పొందినప్పుడే తట్టలో ఉండే పదార్థం కూడా పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి కదా.
1: In order to partake food, you should do some work, give work to the hand. That love is your property, it is so close to you.
0: కానీ నీవు అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: You are not exerting, making effort to collect in India.
0: తట్టలో పెట్టుకుని పొట్టేట్ చపాతి పొట్టేట్ చపాతి పొట్టేట్ చపాతి అని టూర్ పర్యాయం చెప్తే గాని పొట్ట నిండుతుందా?
1: పొటాటో చపాతీ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ యూ మే రిపీట్ 100 టైమ్స్.
0: లేదు, నోటితో తీసుకో, నోటులో పెట్టుకో.
1: Collect it in your hand and
0: mingu. నీ యొక్క ఉదరము సంపూర్తిగా నిండుతుంది.
1: Masticate and swallow, then your hunger will be peace.
0: ఈ వైశ్వానరుడు సర్వత్రా సప్లై చేయించి నీకు సర్వశక్తిని కూడా చేకూరుస్తాడు.
1: Vaishwanara, God within will digest, assimilate the food and supply the body.
0: దివ్యమైన ప్రేమ మన చుట్టూ ఉంటుండాలి.
1: సో డివైన్ లవ్ encircles you.
0: అయితే దీనిని చేతితో మనం అనుభవించాలి.
1: యూ హావ్ టు ఎక్స్‌పీరియన్స్.
0: ఈ చేతితో అనుభవించటం అంటే ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: రామ్, కృష్ణ, గోవింద, నారాయణ, ఈ చేతితో పని చేయాలి, నామస్మరణ చేయాలి.
1: యూ హావ్ టు క్లాప్ అండ్ దెన్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: నోటితో స్మరణ చేయాలి.
1: యూ హావ్ టు రిపీట్ గాడ్స్ నేమ్.
0: భగవంతుడు కావాలనుకుంటే ప్రహ్లాదం వలె నిరంతరము స్మరించు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.
1: If you really want God, repeat God's name like Prahlada. Om Namo Narayana.
0: Radha, Meera, Veerivale, Neevu Nirantaramu Ganam Chei.
1: You sing the glory of God like Radha and Meera.
0: Jai Devudu, Gaurangadudu, Tukaramu, Veerivale, Neevu Nirantaram Kurunu Bhagavantuni Praptistura.
1: Jai Deva, Gauranga, Tukaram, pray to God incessantly.
0: Ramakrishnu vale, Nirantaram Kurunu Ayaka Darshanam Nimittamai, Vekki, Vekki, Vekki, Yerchu, Appude Tatcham Neeku Praptistadu Bhagavantudu.
1: You cry, you pine, you yearn for God like Ramakrishna.
0: Ee prakruti alpamainatuvanti, swalpamainatuvanti vishayalaku kantidaralu karustunname kaani, Devanugraham Nimittamai kantidaralu manam karchatam ledu.
1: You shed tears for this mean, low world it pursuits, but not for God.
0: Ee kantidaralu ఎట్లా వస్తున్నాయి?
1: హౌ డు యూ షెడ్ యువర్
0: టీర్స్? రెండు రకమైనటువంటి కంటిదారులు ఉంటున్నాయి.
1: టూ టైప్స్ ఆఫ్ టీయర్స్.
0: ఆనంద భాష్మములు ఒకటి, శోక భాష్మం ఒకటి.
1: వన్ టీయర్స్ ఆఫ్ జాయ్, ద అదర్ టీయర్స్ ఆఫ్ సారో.
0: ఈ ఆనంద భాష్మమైనటువంటిది అది భగవంతునికి అర్పితం చేయవలసినటువంటిది.
1: ద టీయర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: రుక్మిణి చెప్పింది.
1: రుక్మిణి సెడ్,
0: ఆ కృష్ణుని తూచే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు వే కృష్ణ,
0: అక్కడికి వెళ్లి కృష్ణ నామమునకు కృష్ణ రూపమే, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయినటువంటి తూకం అనుకుంది.
1: షీ సెడ్ దట్ ఇట్ కృష్ణాస్ నేమ్, కృష్ణాస్ ఫామ్ వుడ్ బ్యాలెన్స్.
0: పత్రము
1: ఎలీఫ్,
0: పుష్పము
1: ఫ్లవర్,
0: ఫలము
1: ఫ్రూట్,
0: తోయము
1: వాటర్.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన నీవు ఈ తులసీదలమునకు తుగుదుగాక.
1: If you really submit yourself and respond to the one with the devotion, you would certainly balance the weight of a tulasi leaf.
0: పవిత్రమైనటువంటి గుణంతో చేరినటువంటి ప్రేమనే తులసీ దళము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ హార్ట్ విత్ లవ్ ఇస్ దిస్ లీఫ్ ఆఫ్ తులసి.
0: కేవలం నామం చెప్పినంత మాత్రం రూపము సరి అయినటువంటి యొక్క తూకానికి రాదు.
1: బై మియర్లీ చాంటింగ్ ద నేమ్ ఇట్ వుడ్ నాట్ ఈక్వల్ ద ఫామ్.
0: భౌతికమైనటువంటి దేహాన్ని భౌతికమైనటువంటి యొక్క నామంతో నీవు స్మరించినంత మాత్రం తూగదు.
1: యూ కెనాట్ బ్యాలెన్స్ ఇట్ బై చాంటింగ్ ద ఫిజికల్ ఫామ్.
0: దేహాన్ని అప్రాకృతమైనటువంటి యొక్క నామం చేత ఇది తూగుతుంది.
1: అండ్ దేర్ ఫోర్ ద ఫిజికల్ బాడీ హియర్ అండ్ ద
0: లక్షణములు, దేహం యొక్క లక్షణములు.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద బాడీ.
0: నామము నివృత్తి యొక్క లక్షణము.
1: ద నేమ్ స్పీక్స్ ఆఫ్ ది ఇల్.
0: నారదుడు సామాన్యుడు కాదు.
1: నారద ఇస్ నాట్
0: రుక్మిణి. ఈ ప్రవృత్తి మార్గంలో నీవు పోతున్నావు, కానీ నివృత్తికే ఈ కృష్ణుడు దూకుతాడు.
1: నారద సైడ్ రుక్మిణి, యువర్ ప్రొసీడింగ్ అలాంగ్ ది అవుట్వర్డ్ పాత్.
0: ఈ ప్రవృత్తి మార్గంలో కృష్ణుడు తూగేటట్టుగా ఉంటే సద్భావ కావలసిన ఆభరణములు వేసింది, కానీ తూగలేదే.
1: సత్యభావ ప్రొసీడింగ్ ఇన్ అవుట్వర్డ్ ట్రెండ్, వాంటెడ్ టు వే ద లార్డ్ విత్ ద ఫిజికల్ ప్రాపర్టీ.
0: కనుక దీనికి తూగేటువంటి వాడు కాదు కృష్ణుడు.
1: కృష్ణ వుడ్ నెవర్ బ్యాలెన్స్.
0: అప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి ఒక తులసి దళమును తీసి Krishna ani vesindi.
1: Therefore she collected tulsi leaf while chanting Krishna's name.
0: Krishna namamu Krishna roopanni samananga tunchindi.
1: And then she could find the balance between the name and the form of Krishna.
0: Ee tulsi dalamu extra weight ayipoyindi.
1: And the tulsi leaf is an extra weight now.
0: Kanukune Krishnudu రుక్మిణికి వశమైపోయాడు.
1: Therefore Krishna could submit himself to Rukmini.
0: తన కనుక వస్తు వాహనాలతో భగవంతుడు తూగడు.
1: You can never measure Lord with the physical property.
0: కాబట్టి భగవంతుడు తూగడు.
1: Nor by position of the world.
0: విద్యా మేధావులతో భగవంతుడు తూగడు.
1: Not by your scholarship and intelligence.
0: ప్రేమ చేత మాత్రమే భగవంతుడు తూగగలుగుతాడు.
1: You can only weigh the Lord with love.
0: నీవు భగవంతుని తూచాలనుకుంటే ప్రేమ ప్రేమ ప్రేమ.
1: If you want to weigh the Lord, it's only possible through love.
0: ఈనాడు ఎక్కడైనా మీరు చూడండి. ప్రేమనే శూన్యము.
1: యు సీ ఎనీవేర్ దేర్ ఇస్ నో లవ్.
0: ఈ ప్రేమను కూడా మనం సరిగా అనుభవించలేకపోతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కానీ భగవంతుని యొక్క ప్రేమ నాకసక పర్యంతం కూడా ప్రేమ స్వరూపమై ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: చక్కెరతో చేసినటువంటి బొమ్మలో
1: a doll made up of sugar.
0: ముక్కు దించుకో నోట్లో వేసుకున్న తీయగానే ఉంటాది.
1: ఇఫ్ యూ కట్ ద నోస్ అండ్ టేస్ట్ ఇట్ స్వీట్.
0: చెవుడించుకుని నోట్లో వేసుకున్న తీయగానే ఉంటుంది.
1: కట్ ది ఇయర్ అండ్ టేస్ట్ ఇట్ స్వీట్.
0: వేరు తీసుకుని తుంచుకుని నోట్లో వేసుకున్న తీయగానే ఉంటుంది.
1: ఆర్ ద ఫింగర్ ఇట్ వుడ్ బి స్వీట్.
0: కారణం ఏమిటి?
1: వై
0: సర్వము కూడా చక్కెరమయమే.
1: బికాజ్ ద హోల్ థింగ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ షుగర్.
0: కనుకనే భగవంతుని ఏ విధంగా ప్రార్థించినప్పటికీ అంతా తాను ప్రేమమయమే.
1: యు మే ప్రే గాడ్ ఇన్ ఎనీ వే బట్ హి ఇస్
0: అప్పుడే నీకు ప్రేమ స్వరూపుని అడిగేటువంటి అధికారం నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ ద రైట్ టు ఆస్క్ గాడ్.
0: కానీ నీలో ప్రేమ లేకుండా భగవంతుని అడిగేటువంటి అధికారం ఏమాత్రం కూడా నీకు లేదు.
1: Without this love you have no right to question or ask.
0: దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు హృదయంలో నింపుకొని
1: విత్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ యువర్ హార్ట్
0: నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ప్రేమ స్వరూపాన్ని ప్రార్థిస్తే ఇది ఏమాత్రం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్రే దట్ లార్డ్ హూ ఇస్ ప్యూర్ అండ్ అన్సల్టెడ్.
0: నిర్మలంగా లేకపోయినా ఆ పూజ రూమ్ లోనైనా నీవు కొంత నిర్మలంగా ఉంటే అదే నీకు ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ నీకు ప్రాప్తిస్తుంది.
1: అట్లీస్ట్ ఇన్ యువర్ హోలీ ష్రైన్ శాంక్టమ్ శాంక్టోరమ్ రిమైన్ ఇన్ పీస్.
0: ఎందరో ఉపన్యాసాలు చేసేవారు ఉన్నారు.
1: There are many people who lecture in the world.
0: హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి ఉపన్యాసాలు చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: There are many people who can give discourses that would make your heart
0: melody.
1: But what is the use?
0: కేవలము ఉపన్యాసాల్లోనే కాలమును గడుపుతున్నారే కానీ
1: they waste their time in lecturing.
0: ఆచరణ శూన్యంగా ఉంటుందా?
1: But they do not practice.
0: ఆచరణలో ఉంటున్నది ఆనందము.
1: The bliss lies in the
0: బోధలో ప్రచారంలో ఆనందం లేదు.
1: Not lecturing.
0: టన్నులు టన్నులు టన్నులు టన్నులు కేవలము ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే ఒక ఔన్సు ప్రేమను త్రాగండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లెక్చరింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ టాక్స్ బెటర్ వీ డ్రింక్ ఎ డ్రాప్ ఆఫ్ లవ్.
0: అప్పుడే నీకు ఆ ప్రాప్తి మీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్డ్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా భక్తి భక్తి భక్తి అనేటువంటి మీరు ఆశిస్తుంటే ఆ ప్రేమను మీరు ఆశ్రయించండి.
1: Truly speaking, if you want devotion, follow the path of love.
0: Mee tapamu, mee papamu, rendintini challachi, mee aakaranu teerchalanukunte neevu aa prema swaroopamainatundi premanu meeru bhujinchandi.
1: In order to pacify the sentiments and emotion, passion in you, partake this food of love.
0: Mee loka sambandhamainatundi yokka baadhalu cheta, kashtamulu cheta, konni vidhamainatundi dinto nirasha nishpragavaku guri ayi untunnaru.
1: You are totally disappointed, living in total frustration because of too many desires.
0: Nirama kushiche nirantara tapatrayamulache antuleni aasalache artham kaani aavedanunche కృషించేటువంటి మానవులకు సరియైన దాహం తీర్చేటువంటిది ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: యు ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ఆల్ మీనింగ్లెస్ లిమిట్లెస్ డిజైర్స్. యు వాంట్ టు హ్యావ్ దట్ యు డు నాట్ డిజర్వ్. దేర్ ఫోర్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్.
0: భగవంతుని ప్రేమ ఒక లైట్ హౌస్ వలె కనిపిస్తూ ఉంటుండాలి.
1: God's love is shining like that.
0: అన్నేని యొక్క దీనికి మార్గం చూపించేటువంటిది.
1: It will show the direction.
0: ఎప్పుడు దీనికి మార్గం చూపిస్తావు?
1: When do you show the
0: ప్రేమ ఒకవైపు ఉంటే నీవు మరొక వైపున ప్రయాణం చేస్తే ఈ యొక్క ప్రేమను నీవు పొందలేవు.
1: When the lighthouse of love directs in one way, you cannot go in the opposite way.
0: Lighthouse వైపునే నీ యొక్క పడవను ప్రయాణం చేయించాలి.
1: Travel towards that lighthouse of
0: love. అనేటువంటి పడవ లోపల అనేక విధమైనటువంటి యొక్క సంసారం అనేటువంటి బాధ్యతంతా వేసుకున్నావు.
1: You have overburdened with the responsibilities of
0: కానీ అన్ని బాధలు ఉండినప్పటికీ నీ ప్రేమ వైపునే ప్రయాణం చేయించి నీ పడవను.
1: With all the burden of the family, travel towards God.
0: తప్పక నీవు గమ్యాన్ని చేరుతావు.
1: You are sure to renew
0: పొందుతావు.
1: Certainly
0: you అవుతావు.
1: You will redeem your life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మీరు తెలుసుకోవలసినటువంటిది ఏ సాధనలు చేయనక్కర్లేదు. ధ్యానం చేస్తున్నాము. ఎవరి కోసం ధ్యానం?
1: You don't need to do any spiritual practice. You meditate. What for?
0: ఆ జ్ఞానస్వరూపుడైన వాడు నీలన్నే ఉంటున్నాడే, నీవు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు?
1: The one you on whom you meditate upon is present in you.
0: ధ్యానం చేయాలి.
1: Why should you meditate?
0: ప్రేమనే ధ్యానం చేయి.
1: Meditate on love.
0: నిరంతరము ప్రేమ వైపునే నీ మనసును మరల్చు.
1: Direct your mind towards love.
0: అంటే మా యొక్క గృహృత్యం ఏ రీతిగా తీరుతాయని మీరు సందేహించవచ్చు.
1: Then you may doubt how to discharge household duties.
0: నీ ఇంట్లో నీ పనులన్నీ చేసుకో.
1: Do your duty.
0: ఇదంతకున్న భగవత్ యొక్క అర్పితమే అని భావించు.
1: Offer it to God totally.
0: అదే ప్రేమ.
1: That is love.
0: నీ పనులు ఏవి వదలనక్కర్లేదు.
1: You don't need to give up your household responsibility.
0: లీవ్ పెట్టనక్కర్లేదు.
1: You don't need to apply leave to your office.
0: ఏ యొక్క వ్యాపారము నీ వదలనక్కర్లేదు. అన్ని పనులు చేయి.
1: Do everything.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనుకో.
1: Feel that everything should please God.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సర్వము భగవత్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ గాడ్.
0: సర్వం భగవత్ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: సర్వం బ్రహ్మ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఇలాంటి ఆత్మభావాన్ని మనం దృఢంగా చేసుకోవాలి.
1: వీ షుడ్ స్ట్రెంగ్తన్ ద ఫీలింగ్.
0: వృద్ధిగా ఉంచాలంటే ఇది సూర్యచంద్రుని వలె చక్కగా ప్రకాశిస్తూ ఉండాలి.
1: ఇట్ షుడ్ షైన్ లైక్ సన్ అండ్ ద మూన్ ఇఫ్ ఇస్ టు గ్రో డే బై డే.
0: ప్రేమ దినదిన ప్రవర్తమానమై కేవలం పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తుంటారు.
1: లవ్ షుడ్ గ్రో డే బై డే, షుడ్ షైన్ లైక్ మూన్.
0: ఈ ప్రేమ ఎందుకున్నప్పుడు కొంత పక్షముల యొక్క మార్పులు కలిగి కొంత చీకటి ఏర్పడుతుంది.
1: ఈవెన్ ద మూన్ లైట్ చేంజెస్ యాజ్ పర్ ద సీజన్.
0: అమావాస్య రోజు చంద్రునిలో చీకటి వస్తుంది.
1: అండ్ డార్క్ నైట్.
0: అయితే ఈ ప్రేమ చంద్రుని ఎందు ఏమాత్రము చీకటి చేయడానికి వీలు లేదు.
1: బట్ దిస్ లవ్ ఇస్ ద ఫుల్ మూన్. దేర్ ఇస్ నో హోప్ ఫర్ దట్.
0: శాశ్వతమైనటువంటి యొక్క హృదయము మానవుని యొక్క హృదయము.
1: సచ్ ఎ పర్మనెంట్ హార్ట్ ఇస్ ప్రెజెంట్.
0: ఈ బలమైన విలువైనటువంటి హృదయాన్ని నీవు చక్కగా గుర్తించుకో.
1: నో దిస్ స్ట్రాంగ్
0: స్వల్పమైనటువంటి వాటి నిమిత్తమై నీ హృదయాన్ని ఏమాత్రం కూడా నువ్వు వినియోగించవద్దు.
1: డోంట్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ హార్ట్ ఫర్
0: అన్నీ. ఉన్నాయి, మనసు ఉంది, దీని ద్వారా నీవు జగత్ యొక్క వ్యాపారం చదువుకో.
1: యూ హ్యావ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద మైండ్, డూ యువర్ డ్యూటీ ఇన్ ద వర్ల్డ్.
0: దీనినే తుకారాం చెప్పాడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్.
1: This is what Tukaram said.
0: Have God in your heart. Do all the work. Kanukane, prati manavudu kodanu nerchukovalsinatundi, nekundi jeevitanni sari ayinattu margamlo pravesinchadaniki nirmalamaina prema. Bhagavantuni prema neelo lekapothe sarvamu neeku dukkhamne andistundi. Without divine love in your heart, you are bound to be miserable. Sarvam dukkhamayam, dukkhamayam, dukkhamayam.
1: Everything is misery, misery.
0: Sarvam astiram, astiram, astiram.
1: Everything is temporary and transient.
0: Sarvam anandam antiti mana kanipinchatam ledu.
1: You don't find any bliss.
0: Deenine buddhudu kudanu aa vidhanga cheppadu. Buddham saranam gacchami, sangham saranam gacchami, dharmam saranam gacchami, sarvam saranam gacchami.
1: This is what Buddha stated. Surrender yourself to the path of righteousness. Surrender to Buddha.
0: Buddham saranam gacchami. Mottamotta nee buddhiki sharanam chesu.
1: First offer yourself to your intellect.
0: తరువాత ఈ బుద్ధిలో ఉన్నటువంటి యొక్క గుణమును సంఘంలో నీవు ప్రవేశపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటలెక్ట్ టు రెండర్
0: సంఘం శరణం గచ్చామి.
1: Offer yourself to society.
0: సంఘమును శరణం చేసినప్పుడే అదే ధర్మం శరణం గచ్చామి.
1: When once you dedicate to righteousness, naturally that will protect you.
0: అప్పుడే ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: Then you will be blissful.
0: ఒక చేతిలో చక్కెర పెట్టుకుని,
1: with sugar on one hand,
0: మరొక చేతిలో నీరు పట్టుకుని,
1: వాటర్ ఆన్ ద అదర్,
0: పానకం కావాలి పానకం కావాలంటే ఎట్ట అవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ సిరప్?
0: ఈ చక్కెరను ఈ నీటిని రెండింటినీ చేర్చు.
1: ద షుగర్ అండ్ వాటర్ షుడ్ బి కంబైన్.
0: మంచి కూల్ డ్రింక్ గా తయారవుతుంది.
1: దెన్ యూ విల్ హావ్ వెరీ గుడ్ కూల్ డ్రింక్.
0: మధురమైనటువంటి రూపంగా నీకు అనుకూలమవుతుంది.
1: ఇట్ విల్ బి సో స్వీట్ టు డ్రింక్.
0: కనుక ప్రకృతి ఒకవైపున, పరమాత్మ ఒకవైపున, దీనిని డివైడ్ చేయకూడదు మనం.
1: నెవర్ డివైడ్ నేచర్ అండ్ గాడ్.
0: సర్వం నిష్టమయం జగత్తు.
1: ద హోల్ యూనివర్స్ ఇస్
0: జగత్ అంతా కూడా భగవత్ స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్
0: అనుభవం కణ కణమునందు కూడా భగవత్ స్వరూపమే.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ యూ ఫైండ్
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: వీ హావ్ టు నో దిస్.
0: ఇది గుర్తించడానికి ఎవరిని చూసినప్పటికీ నీ ద్వేషి అయినా పర్వాలే, వాణ్ణి ప్రేమించు.
1: లెట్ హిమ్ బి ఈవెన్ యువర్ ఎనిమీ, యూ లవ్ హిమ్ స్టిల్.
0: తప్పక వాడి హృదయం మార్పు చెందుతుంది.
1: హిస్ హార్ట్ విల్ చేంజ్ సమ్డే.
0: నీకు కీడు చేసినటువంటి వాడిని కూడా నీవు ప్రేమించు.
1: యు లవ్ ద వన్ హూ హాస్ హార్మ్ యూ.
0: తప్పక వాడి మనసే మారిపోతుంది.
1: హిస్ మైండ్ విల్ చేంజ్.
0: కనుక నీ మనసు మార్చుకోకూడదు.
1: యు డోంట్ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్.
0: ప్రేమకు హృదయమే ప్రధానమైన నిలయము.
1: దేర్ఫోర్ హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
0: దాంట్లో ఏ పదార్థము చేరడానికి వీలు కాదు.
1: నో ద మ్యాటర్ కెన్ జాయిన్ దేర్.
0: కానా
1: సో
0: భగవంతుని మనం పిలిచేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి. వస్తాడో రాడో, దర్శనమిస్తాడో ఇవ్వడో, ప్రాప్తి చేకూరుతుందో లేదో, ఈ సందేహాలు వస్తుంటాయి.
1: As we pray to God, we doubt whether he would respond or not.
0: రాధ అటువంటి వారికి కూడాను సందేహములు ప్రారంభమైనాయి.
1: ఈవెన్ రాధ డౌటెడ్.
0: ఒక రూమ్ లో పండుకోవడానికి ప్రయత్నం చేసింది.
1: షీ వాస్ మేకింగ్ అటెంప్ట్ టు రెస్ట్ ఇన్ ద రూమ్.
0: మనసులో ఒక సంకల్పం ప్రారంభమైంది.
1: ఎ థాట్ స్టార్ట్.
0: ఎవరైనా వస్తారో ఏమో రూమ్ లో.
1: Somebody may come in.
0: వేయబోని తలుపు. ఆ సంకల్పము, ఆ ప్రేరణ, తలుపు వేసుకో అని సంకల్పం చేస్తుండాలి.
1: దేర్ కేమ్ ది ఇన్నర్ ప్రాంప్టింగ్, క్లోజ్ ది డోర్.
0: ఆ వేసుకో అనేటువంటి సంకల్పము కేవలము ఉపాధి యొక్క, దేహాభిమానం యొక్క చింతనే.
1: దిస్ థాట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బాడీ ఐడెంటిఫికేషన్.
0: ఈ ఆత్మాభిమానం అనేటువంటి కృష్ణుడు లోపలనే ఉన్నాడు.
1: కృష్ణ ఇన్సైడ్.
0: తీయమంటూ పిలుపు.
1: There is a call, open the door.
0: Veyabovanni talupu, tiyamantu pilupu. Ee rendintiki madhyalopala radhakenduko navugolupu. Enta avveki nenu.
1: As there is a prompting inside to close, there is a call, open the door.
0: Ee talupula nannu rakshinchedi.
1: Are the doors going to protect
0: me? పెద్ద పెద్ద స్టీల్ ఇవంతా కూడా డోర్స్ అంతా ఉన్నా కొట్టి వేస్తాను దొంగిలించుకొని పోతున్నారు. కర్ర తలుపా నన్ను రక్షించేటువంటిది.
1: ఈజ్ వుడెన్ డోర్ దట్ టు ప్రొటెక్ట్ మీ
0: అని తానే చింతించుకొని రాజాకెందుకో నవ్వుగొలుపు.
1: వాచింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్ షీ వాజ్ స్మైలింగ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్.
0: విశ్వమంతా ప్రాణ విభుని మంతిరమైన.
1: When the whole universe is the temple of God.
0: వీధి వాకిలి ఏదటోయ్.
1: What is the main door?
0: విశ్వమంతా భగవంతుని మందిరమే.
1: The whole world is the temple. Then why do you need the door, main door?
0: వినతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి.
1: You play on the strings of veena.
0: వీణతంత్రులు ఏమిటవి? రేచక పూరక కుంభకం అనేటువంటి యొక్క ప్రారమైనటువంటి తంత్రులు ఇది. వీణ తంత్రులు.
1: ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా ఆర్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ రిటెన్షన్ ఆఫ్ ది బ్రెత్.
0: ప్రాణతంత్రులు నాటి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవే ఐదు తంత్రులంట.
1: అండ్ దీస్ ఆర్ ది స్ట్రింగ్స్ ఆఫ్ ది లైఫ్ బ్రెత్స్.
0: ఆనంద బాష్పముతో ఆత్మార్పణము చేయ.
1: Surrender with the tears of joy.
0: Vidivakili adiyera.
1: That is the main door.
0: Adhe main door.
1: That is the main door.
0: Alanti dinni manam ee naadu artham chesukotam ledu.
1: That we are not understanding today.
0: Pavitramaina rishulandaru kodanu ee kavitvamu aneetundi kevalam antarbhavam puraskarinchukoniye vaaru likhistu vacharu.
1: The poetry and the composition of the ancient times came out of the heart.
0: కానీ ఈనాడు భౌతికమైనటువంటి యొక్క దీనిని మనం ఆధారం చేసుకుంటున్నాం.
1: Today we go by the ways of the world.
0: అదే విధంగానే రాధ కూడాను.
1: Same thing about Radha.
0: అదే విధంగానే మీరా కూడాను.
1: Also Meera.
0: వారు చెప్పినటువంటి ప్రతి పదములు కూడా అంతరార్థాలు ఉంటున్నాయి.
1: Every word they uttered has got

0: ఇది ఎంత అంతర్భావంతో ఎంత ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: This composition has got lot of inner significance and makes you
0: కనుకొని భగవంతుడు గానప్రియుడు అని వర్ణిస్తూ వచ్చాడు నారద తుంబురాజులు.
1: సో నారద తుంబుర డిస్క్రైబ్డ్ గాడ్ హూ లవ్స్ మ్యూజిక్.
0: ఎంత గానం చేస్తున్నప్పటికీ భగవంతుడు అక్కడే తన్మయత్తుడై ఉంటేవాడు.
1: గాడ్ రియల్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్.
0: ఆ గానం చేసి భగవంతుని ధ్యానం చేసినప్పుడే భగవంతుడు నీలో లీనమైపోతాడు.
1: బై సింగింగ్ గాడ్స్ నేమ్ యూ కెన్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఈ కారణం చేతనే సామూహిక భజన అని పెడుతూ వచ్చారు.
1: For this reason the chorus collective singing is prescribed.
0: కాని ఈ గానంలో ఉండినటువంటి యొక్క ఆకర్షణ మరొక దీంట్లో మనకు కనిపించదు.
1: నో అదర్ స్పిరిచువల్ పాత్ హస్ గాట్ యాస్
0: మచ్ గానం తెలియదే. చాలా మంది నిరుత్సాహపడనక్కర్లేదు.
1: మెనీ పీపుల్ నీడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
0: హృదయంలోనే నీవు గానం చేయి. పది మంది వినే కోసమని స్తుతి లయ రాగ తాళాలు నీవు చూసుకోవద్దు.
1: సింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ బాదర్ అబౌట్ అదర్స్.
0: ఆ గానములో భగవంతుడు ఎంతో లీనమైపోతాడు.
1: Certainly in music there's life.
0: కారణం ఏమిటి? ఈ గానము నాభి నుంచి ప్రారంభమవుతుంది.
1: Because the music starts from the navel.
0: ప్రారంభమైపోయి జిహ్వ నుంచి వెలుకలు వెళ్లిపోతుంది.
1: Starts from the navel, comes out of the thigh.
0: అది ఏ నాభి, జిహ్వ, తాడము ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఇదే త్రికరణ శుద్ధి.
1: Therefore the navel and the tongue and the drum beat, this is what
0: త్రికరణ శుద్ధి చేతనే దైవం సాక్షాత్కారం అవుతుంది.
1: The purity of the Trinity will lead you to the manifestation of God.
0: ఎన్నో పద్యములు రాస్తుంటారు.
1: Many poets compose.
0: ఇంకా ఎంతయో వచనములు చేస్తుంటారు.
1: They also write.
0: కొంతమంది వెళుతుంటారు పద్యంతో, రామా నన్ను కాపాడు అని పద్యం చెప్తాడు.
1: Some compose a poem saying, Rama, you protect me.
0: కాని పోయిటరీ లోపల రామా నన్ను కాపాడురా అంటాడు.
1: But some say, oh Rama, protect me.
0: ఇవి రెండు కూడాను అంత ఆకర్షణీయంగా ఉంటుండవు.
1: They are not that attractive.
0: గానంలో వచ్చినప్పుడు Rama, నన్ను కాపాడు అంటే ఎంత
1: ఆకర్షించగా
0: ఉంటుంటది.
1: హృదయాన్ని
0: లాగివేస్తుంది.
1: నేచురల్లీ డ్రా.
0: కనుకనే గానము చేత దైవాన్ని లీనం చేసుకోవాలి.
1: సో ఇట్స్ మ్యూజిక్ దట్ విల్ గివ్ యూ ద మర్జర్ విత్ ద డివైన్.
0: గానం అనేటువంటిది భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: మ్యూజిక్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు విఫలమైపోతున్నారు.
1: మెనీ ట్రై బట్
0: ఏ ప్రయత్నం చేయకపోయినప్పటికీ అది గానము సుఖంగా, సులభంగా, సున్నితంగా, మధురంగా, ఆనందంగా కూడాను ఆవిర్భవిస్తుంది.
1: మ్యూజిక్ ఇస్ ప్లీస్ఫుల్. ఇట్ ఇస్ అన్ ఈజీ పాత్ టు గాడ్.
0: అది భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: గాడ్స్ గిఫ్ట్.
0: మిసెస్ సుబ్బలక్ష్మి ఉంటుండాలి ఇక్కడ.
1: మిసెస్ సుబ్బలక్ష్మి
0: ఆమె మొదల నుంచి కూడాను ఏదో వచ్చినప్పటికీ ఆ గానం లోపలే ఆయన హృదయం అంతా కూడా మాధుర్యంగా మారిపోయింది.
1: యాజ్ షీ సింగ్స్ హర్ హార్ట్ విల్ బి ఫుల్ ఆఫ్.
0: ఇది అందరికీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబాడీ.
0: ఇది హృదయంతో భగవత్ యొక్క అనుగ్రహంతో అందుకునేటువంటి యొక్క ప్రసాదమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక బాహ్యరీతిలో నీవు భజన చేస్తే పది మందికి కూడా ఆనందాన్ని అందించవచ్చును. అటు లేకుండా నీకు లేనప్పుడు నీలో నీవు ప్రార్థన చేస్తూ నీ హృదయాన్ని హరింపచేస్తుంది. నీ హృదయాన్ని హరింపచేస్తుంది, హృదయాన్ని మధురంగా మారుస్తుంది.
1: యాజ్ యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యు కెన్ షేర్ ద జాయ్ విత్ అదర్స్. యు కెన్ సింగ్ విత్ ఇన్
0: ప్రేమ చేతనే నీవు సర్వ కర్మలను ఎందుకు నిమగ్నుడు కా.
1: You indulge in all activities with love.
0: ఏమి చేసినప్పటికీ నీ భగవత్ ప్రేమగానే భావించుకో.
1: You may do anything, consider as divine love.
0: ఏదో చెడ్డది నాకు లభించింది, ఇది ప్రాకృతమైనటువంటి చెడ్డ, ఇది కూడా భగవత్ యొక్క ప్రసాదమే.
1: ఇట్ మే బి బ్యాడ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: నీకు మలేరియా ఫీవర్ వచ్చింది.
1: యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా ఫీవర్.
0: మలేరియా ఫీవర్ దీనికి నివారణ చేయాలంటే క్యురేన్ మిక్చర్ అనేటువంటిది చేదుగా ఉండేటువంటి మిక్చర్ తీసుకోవాలి.
1: ఫర్ ఏ క్యూర్ యూ హ్యావ్ టు డ్రింక్, యూ హ్యావ్ టు టేక్ దట్ మెడిసిన్.
0: చేదుగా ఉండినప్పటికీ మధురంగా లేనప్పటికీ ఆ మిక్చర్ నీకు జ్వరాన్ని తగ్గిస్తుంది.
1: దిస్ క్వినైన్ మిక్చర్ మే బి బిట్టర్ బట్ యు హావ్ టు టేక్.
0: కానీ ప్రపంచంలో దీనికి విరుద్ధమైనటువంటి భావాలు నీకు ఎదురైనప్పటికీ అవి కూడా నీకు మంచినే చేకూరుస్తాయి.
1: దేర్ మే బి కాంట్రడిక్టరీ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్ అవుట్ ఆఫ్
0: జాతి వద్దనేప్పుడు కోతలు కోసినప్పుడే దానికి విలువ వస్తుంటుంది.
1: ద డైమండ్ ఇస్ కట్ రిపీటెడ్లీ ఇట్ షైన్స్.
0: మంచి బంగారునైనను నిప్పులో వేసి కాంచి కరిగించి కొట్టి సుత్తితో అన్ని విధాలా కట్ చేసినప్పుడే సుందరమైన నగ తయారవుతుంది.
1: ఇన్ ద గోల్డ్ హ్యాస్ టు బి బర్న్డ్, ఇట్ మస్ట్ బి హ్యామర్.
0: కనుక మానవునికి కలిగేటువంటి యొక్క కష్టములు, నష్టములు, దుఃఖములు ఇవన్నీ కూడా మంచి కోసమనే మీరు విశ్వసించాలి.
1: దేర్ఫర్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్ యువర్
0: ఓన్. సంభవించినా గానీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, అన్ని నాకు మంచి కోసమే, మంచి కోసమే అని విశ్వసించాలి. అది ఏ నిజమైనటువంటి ప్రేమ యందు ఒక విధమైనటువంటి ఏకత్వం.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. That gives you the feeling of oneness or unity.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Inati pradhanamaitvanti yokku idi. Dehaniki 71 kavachunu. Deham lemti దేహము పాంచభౌతికము, దేహము కూడా తప్ప దేహాలది యొక్క ప్రధానం తీసుకోకూడదు. ఈ దేహము నుండి వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని మీరు ఆధారంగా తీసుకోండి.
1: Don't go by this body which is 71 today, but you think of the principle of love inherent there.
0: నా జీవితమంతా ప్రేమమయమే.
1: The life of Bhagavan is full of love.
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి బాధలు పెట్టలేదు.
1: Bhagavan will never make anybody suffer.
0: ఎవరికి అపకారం చేయలేదు.
1: Bhagavan will never harm anybody.
0: ఎవరిని ద్వేషించలేదు.
1: He never hated anybody.
0: అయితే ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: In fact, Bhagavan doesn't hate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నా ప్రేమనే. దీనికి ఆ ప్రేమ మాట తెలుస్తుంది.
1: It is the love of Bhagavan that brings transformation.
0: ఈ దేహం ఈనాడు 71 ఈ విధంగా ఉంటున్నాదంటే దీనికి ఏది కారణం మీరు ఎవరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: The age of this body is 71. Who can know the power behind it?
0: ఏదో కార్య నిమిత్తమై అప్పుడప్పుడు కోపపడినట్టుగా నటిస్తానే కానీ కోపం హృదయం నుంచి కాదు, కేవలం నాలుక నుంచి వచ్చేటువంటిది.
1: To correct you, Swami may bang, he may shout as if he is angry, but he is not.
0: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నాకు ప్రేమనే.
1: Right from the nail to the hair, there's love that
0: కనుక ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్త వ్యాప్తి గావిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ఇస్ భగవాన్ లవ్ విచ్ ఇస్
0: ఒక్కదాన్ని నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్.
0: అది ఏ పీ పీ పీ, ఇదే మూడు పీలు.
1: దేర్ త్రీ పీస్ నా.
0: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు నా పీ. ఒకటి మొదటి మొదటి ప్యూరిటీ పవిత్రము.
1: ద ఫస్ట్ పీ ప్యూరిటీ.
0: సెకండ్ పీ,
1: సెకండ్ పీ
0: పేషెన్స్,
1: పేషెన్స్.
0: థర్డ్ పీ పర్సివరెన్స్,
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
1: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్.
0: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
1: Who are invited here?
0: ఎవరికి రావని పిలిచాము?
1: Who are asked to be here?
0: ఏమీ లేదు,
1: నథింగ్ వాట్సెవర్.
0: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్ మ్యాగ్నెట్.
0: దాంట్లో శక్తి ఉంటుండాలి.
1: There is power in this magnet.
0: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
1: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
0: కాదు కాదు, ఈ మ్యాగ్నెట్ లో శక్తి ఉంది.
1: There is power in the magnet.
0: కానీ ఐరన్ లో రస్ట్ డస్ట్ ఉంటుండాలి, అందువల్ల ఆకర్షించుకోలేదు.
1: But that iron is dusted and the rusted, therefore it is not drawn.
0: Dust nu clean chese tappaka akashistu.
1: Remove the rust and the dust, it is bound to be drawn.
0: Adi ye vishevasanlu, adi ye rashamulu,
1: sensual pleasure,
0: adi ye asuya bhavulu,
1: that is jealousy and envy.
0: Ani neenu parishuddham chesti ekkada undi na nenu nee vaade neevu na vaade.
1: If you cleanse and purify yourself, you may be anywhere. You belong to Bhagavan.
0: ఎక్కడైనా ఉండును.
1: You may be
0: అడవులయందున్నా,
1: you may be in the forest,
0: ఆకాశమునన్నా,
1: or in space,
0: పట్టణమునన్నా,
1: city,
0: పల్లెనున్నా,
1: village,
0: గుట్ట మీదనున్నా,
1: mountain top,
0: నంటేటబడియున్నా,
1: deep sea,
0: దిక్కులేని వాణి సాయినోము.
1: If you are forlorn and needy, Bhagavan will come to your rescue.
0: ఎక్కడైనా ఉండు.
1: నీ
0: హృదయాన్ని పవిత్రం చేస్తే,
1: బట్ మేక్ యువర్ హార్ట్,
0: నీ పవిత్రమైన ప్రేమను పెంచుకో.
1: డెవలప్ ద సీక్రెట్
0: ప్రేమ చేతని నీ జాతకం కాకుండా నీ పరివారం కూడాను నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
1: ఇట్ ఈస్ ది లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ద లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద నైబర్హుడ్ అండ్ సొసైటీ.
0: సందేశము, హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం.
1: ది హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్
0: ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to offer.
0: మీకు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడా దీనిలో అలౌ చేయము.
1: ఇన్ ప్రశాంతిలో యు ఆర్ నాట్ అలౌడ్ టు ఆఫర్ ఎ ఫ్లవర్.
0: మేము ఇక్కడ ప్రవేశపెట్టము.
1: నో, నథింగ్ ఇస్ అలౌడ్ హియర్.
0: కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎంట్రీ ఫర్ లవ్.
0: పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో.
1: డెవలప్ ది సీక్రెట్ లవ్.
0: ప్రేమ చేతని నీ జాతకం కాకుండా నీ పరివారం కూడాను నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
1: ఇట్ ఈస్ ది లవ్.

0: ప్రేమ విఘ్నంగా స్వామి అక్కడ ప్రయాణమైనప్పుడు ప్రేమ బిందువులంతా కురిచాయి.
1: As Bhagavan started from there, we have experienced this morning the drops of love.
0: Oka shubha soochanalu.
1: They are all signs of all auspicious occasions.
0: Prapanchamanta kudunu premamayanga maarali.
1: The whole world should be full of love.
0: Appude ee dukkamulu, ee yokka deshamulu, ee asuyalu, ee yokka bhavamulu kudunu lekunda untuntayi.
1: Then there will be no jealousy, envy or pride.
0: ఈనాడు అసూయలు మహా దుర్మార్గమైనటువంటి రోగములు.
1: టుడే జెలసీ ఇస్ ఏ డిసీజ్ అమంగ్ పీపుల్.
0: ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ.
1: ఏ ఫ్యామిలీ ఇస్ జెలస్ ఆఫ్ అనదర్ ఫ్యామిలీ.
0: ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తికి అసూయ.
1: ఏ పర్సన్ ఇస్ ఎన్వియస్
0: ఆఫ్ అనదర్. ఒక గ్రామాన్ని చూస్తే మరొక గ్రామానికి అసూయ.
1: ఏ విలేజ్ ఇస్ జెలస్ ఆఫ్ అనదర్.
0: ఒక దేశాన్ని ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ.
1: ఏ కంట్రీ ఇస్ జెలస్ ఆఫ్ అనదర్ కంట్రీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటిది ప్రాకిపోతున్నది.
1: సో జెలసీ ఇస్ వైడ్లీ స్ప్రెడింగ్.
0: కనుక ఈ అసూయను మొట్టమొదటి నిర్మూలన చేయాలి.
1: దేర్ఫోర్ ఫస్ట్ కిల్ దిస్ జెలసీ.
0: ఈ దేశాన్ని

0: నిర్మూలం చెయ్యాలి.
1: కిల్ దిస్ హేట్రెడ్.
0: ఈ యొక్క క్రోధాన్ని నిర్మూలం చెయ్యాలి.
1: కిల్ దిస్ యాంగర్.
0: మూడింటికి నిర్మూలం ఏమిటి?
1: హౌ టు కిల్
0: ప్రేమని.
1: ఇట్స్ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు కిల్.
0: ప్రేమ కంటే మించినటువంటి యొక్క పవర్ఫుల్ ఔషధము మరొకటి లేదు.
1: ఇట్స్ నో అదర్ పవర్ఫుల్ మెడిసిన్ బియాండ్ దిస్ లవ్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరిని చూసినా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడండి.
1: టాక్ టు పీపుల్ స్మైలింగ్.
0: నీ ద్వేషం వచ్చినప్పటికీ హౌ ఆర్ యూ సార్ అని పలకరించండి.
1: ఈవెన్ ఇఫ్ ఎనిమీ కమ్స్ టు యూ సే హౌ ఆర్ యూ సార్.
0: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: సే గుడ్ మార్నింగ్ సార్.
0: ఈ విధంగా పలికితే వాడి హృదయం కూడా ఎంత మార్పు వస్తుంది.
1: వెన్ యూ సే సో దేర్ హార్ట్ విల్ చేంజ్.
0: ద్వేషం చూసి చి అని తిప్పుకుంటే వాడు కూడా చి అని పోతాడు.
1: వెన్ యూ టర్న్ యువర్ ఫేస్ యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో వుడ్ బి ద
0: రెస్పాన్స్. రామ్ చెప్పాడు మనసుకు మనం సాక్షి, దేహక్ గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి. కనుకనే మనం హృదయానికి హృదయం సాక్ష్యం. అందరినీ మనం ప్రేమతో పలకరించాలి.
1: Therefore, heart is the witness. Talk to everyone with all the love.
0: కనుక నేటి నుంచి సాధ్యమైనంత వరకును ప్రేమను అభివృద్ధి గావించుకోండి.
1: From this day to the extent possible,
0: ద్వేషాన్ని నిర్మూలం చేయండి.
1: Kill this hatred.
0: అసూయను నిర్మూలం చేయండి.
1: Kill this envy.
0: క్రోధాన్ని దగ్గరకు రానివ్వకండి.
1: Don't allow the anger to be anywhere near.
0: ఎంత దూరంగా ఉంటే అంత నీవు ఆనందాన్ని అనుభవిస్తావు.
1: The more it is far off, you'll be more happy.
0: Very, very, very, very happy. చాలా మంది స్వామిని, స్వామి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని అన్నారు విదేశీయులు.
1: ఫారినర్స్ సెడ్ స్వామి హ్యాపీ బర్త్డే.
0: ఇన్ ఐ ఆమ్ ఆల్వేస్ హ్యాపీ.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: కానీ హ్యాపీ మీలో లేరు, మీరే హ్యాపీ అన్నారు.
1: సిన్స్ యూ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, భగవాన్ బ్లెసెస్ యూ సో దట్ యూ వుడ్ బి హ్యాపీ.
0: హ్యాపీ బర్త్డే చెప్పనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విష్ భగవాన్.
0: సెకండ్ సెకండ్ సెకండ్ సెకండ్ నేను హ్యాపీగానే ఉంటాను.
1: Bhagavan is happy every second.
0: Meer samvatsaram ku happy birthday antaru.
1: You say once and
0: happy kosam nenu samvatsaram varaku kaachukonu.
1: Bhagavan does not need to wait for one full year so as to be greeted.
0: Chana chanam kuda nu happy ne untuntaru.
1: Every moment he is happy.
0: Meer kuda nu chana chanam kuda nu happy ga untundi, healthy ga untundi. Ee prema anekunte yokka varaprasadanni prapanchaniki panchi mee jeevithanni saarthakam chesukondi.
1: Bhagavan blesses you so that you'll be happy every minute of your life by sharing the love with everyone.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 71st birthday celebrations in the Cycle Month Hall at Prashanthi Nilayam on the 23rd of November 1996. Bhagwan Baba said that every cell in the human body is filled with love. It is this microcosmic love that fills the entire cosmos. We need not go in search of love elsewhere. It is all within us. Such love is God. But how can we manifest that love that is within us? We have to engage our hands in clapping as we chant the names of Rama, Krishna and others. Recite the names of the Lord with our mouth. If we really desire to experience God, we must remember the name of the Lord's always, like Prahlada who always chanted Om Namo Narayana. Sing the praises of the Lord like Radha and Meera. Worship the Lord like Jayadeva, Gauranga and Tukaram. Shed tears in devotion before the figure of the Lord like Ramakrishna Paramahamsa. Then we will experience the Lord. Thank you and Sai Ram.

0: Om Shri Sai Ram. Invoking Bhagavan's divine blessings, tomorrow is the second day of the two-day Pratiyatra by the devotees from the districts of Chennai South, Chennai Southeast, and Chennai East Coast from the state of Tamil Nadu. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Antaranga Sai will be offered by the Mahila Sai Youth from the state of Tamil Nadu. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Chennai South Sri Satya Sai Seva Organizations, followed by the district president of Chennai East Coast Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering. After the two talks, we will have two cultural offerings, a dance presentation titled Shiva Shakti Maindargal, Sons of Shiva and Shakti by the Balvikas children, followed by a drama presentation titled Garland of Grace by the Balvikas children. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asasulato, Tamil Nadu Rashtram Loni, Chennai South, Chennai Southeast, Mariu, Chennai East Coast Jillal Nundi Vachina Bhaktula, Rendu Rojula Pratiyatralo, Repati Rendu Rojuna, Sai Kulwant Sabha Mandapamlo, Udayam Karyakramam, 8 Gantalaku, Veda Patananto Prarambhamavutundi, 8 Gantala 30 Nimishalaku, Antaranga Sai Perita, Tamil Nadu Rashtraniki Chendina, Mahila Sai Yuvata, Bhakti Sangeeta Karyakramanni Samarpistaru, Repati Udayam Karyakramam, Bhajanato Konasagi, Mangalharthito Mugiyenu, Anantaram, Swamivari Divya Darshanam. Sai Kulwant Sabha Mandapamlo, Repati Sayankalam Karyakramam, 4 Gantala 30 Nimishalaku, Veda Patananto Prarambhamavutundi, 4 గంటల 50 నిమిషాలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చెన్నై సౌత్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. తదుపరి చెన్నై ఈస్ట్ కోస్ట్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగాల అనంతరం బాలవికాస్ చిన్నారులు శివశక్తి మైందర్గల్, శివ మరియు శక్తి కుమారుల పేరిట నృత్య కార్యక్రమాన్ని, తదుపరి గార్లాండ్ ఆఫ్ గ్రేస్ పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేణగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ ద స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka konavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu vidya rangamanandu aneka vidhamulainatvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata advijana abhyasinchinatvanti meerulu mahajanulu ganipistune unnaru.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chaduvu valla vaaru chesinatvanti marpu emiti jagattuniki em vivekamunu andistu vacharu deeni valla vachinatvanti okka paritham emiti aneetvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge, no one has estimated.
0: Kani vidyavalla kani maarpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamu gaavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: Ani aadhyatmika rangamanandu aneka mandi aatma tattvamunu gurinchi vicharana chestu vacharu.
1: In spiritual field also many people have been investigating the spirit, the soul.
0: Veeti moodinti oka tattvamune manamu gurtinche ee naadu mana college lokala MBA bhautikamainatvanti oka తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క

0: full understanding of the need to know these three aspects fundamentals of life, we have started MBA courses in our institute.
1: Anaga M anaga manasika tattvani gurtinchadam.
0: M stands for the knowledge, the awareness of the mind.
1: B anaga bhautika tattvani gurtinchadam.
0: B is the understanding of the physical world.
1: A atma tattvani vicharinchadam.
0: A is getting into the details of the spirit or the soul.
1: MBA anaga aneka mandi kevalamu manasika tattvani gurtinchadam matrame telputu unnaru.
0: MBA in this world, people think it is only that which relates to the mind.
1: Adi kaadu mukhyam.
0: It's not that important.
1: Manasika tattvani gurtinchadamu sulabhame.
0: It's quite easy to know the ways of the mind.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: బట్ టు నో ద సెల్ఫ్ ద ఆత్మ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
1: ఆత్మ అనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్.
1: దానికి ఒక రూపము లేదు.
0: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్.
2: Consciousness.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
0: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
1: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
0: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ ని గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
0: Today, when once we understand consciousness clearly, we can know what conscience is.
1: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
0: With the understanding of the conscience, we can also know the conscious pertaining to the senses.
1: Conscious అనగా సెన్సెన్స్.
0: Conscious relating to senses.
1: Conscience అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
0: The conscience is the inner awareness.
1: Consciousness anetvanti sarvatra vyapinchinatvanti oka aatmatattvame.
0: Consciousness is all encompassing.
1: Ee naati manavulu evaru kudanu dinni sarina artham inta varaku kudanu gurtinchadaniki prayatninchaledu.
0: Till this day no one made any attempt to know the in depth meaning of these terms.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: kevalamu aadhyatmika tattvam anaga emto artham kaanatvanti yokka vishayam ani meeru bhavinchukovachunu.
0: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
1: Deenini manamu sampurnamainatvanti tattvam ga bhavistu avali.
0: But we have to consider it as total understanding only.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: టు నో ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
1: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
0: దిస్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
0: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
1: Vidyarthulara,
0: students,
1: aadhyatmikam anaga kevalamu artham kaanatvanti tattvam ani meeru bhavinchukokoddu.
0: Never feel that the spiritual knowledge is beyond your understanding.
1: Ide antarbhavamato koodinatvanti yokka

0: ಎನ್ನಿ ಶಕ್ತಿಯೇ.
1: ಇಟ್ ಈಸ್ ದ ಒನ್ ವಿತ್ ಆಲ್ ಇನ್ನರ್ ಅವೇರ್ನೆಸ್.
0: ಈ ಅವೇರ್ನೆಸ್ ಅನ್ನಗಾ ಏಮಿತಿ, మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుకుంటారు.
1: అవేర్నెస్ వీ థింక్ ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్ ఎఫెక్ట్.
0: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్, ఇది అవేర్నెస్.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ కర్చీఫ్, అవేర్నెస్.
0: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము, ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ ఫ్లవర్, అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రధానమైనవి.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, బట్ట.
1: You say it is kerchief cloth.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు?
1: What is the fundamental behind this cloth, kerchief?
0: ఇది వస్త్రము.
1: This is the cloth.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without.
0: దారం పత్తి లేకుండా కాలేదు.
1: The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: Man has been doing research in several fields.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు, కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, Atma Tattva.
0: Atma Tattva nu gurtinchinatvanti vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
1: When once you know yourself, you will be knowing everything the rest.
0: Kanuka Atma Tattvam anaga emiti?
1: What is this self?
0: Ippudu shariram unnadi.
1: Here is the body.
0: Ee shariramunaku anni rakamulaitundi angamulu untunnavi.
1: This body has so many senses.
0: ఈ అంగములన్నీ కూడా ఆడుతూనే ఉన్నవి.
1: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
0: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
1: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
0: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
0: అయితే అంగములు పనిచేస్తున్నాయే, కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
1: ద సెన్సెస్, ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
0: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
1: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
1: How do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి, కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: It is my head.
1: My head.
0: My fingers.
1: My fingers.
0: My hand. My finger. My leg. My head. Then who are you?
1: You say this is my hand, my finger, my leg. Then who are you?
0: నీ అనేటువంటిది అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
1: If only you know who you are, you can say this is mine.
0: ఈ తల ఎవరిది?
1: Whose head is this?
0: ఈ కాలు ఎవరిది?
1: Whose legs are
0: they? ఈ వాసన ఎవరిది?
1: Whose hands are they?
0: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు, కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ, బట్ యూ గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
0: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
1: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
0: ప్రతి దానికి కూడా హూ ఆర్ యూ వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్ అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా, కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ మై.
0: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారు అవుతాం.
1: ఇఫ్ యు నో దిస్ ఐ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
0: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఒకటి ఉన్నది.
1: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: వాట్ ఈస్ దిస్ లా?
0: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుంది?
1: వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
1: కెన్ మ్యాన్ లివ్ విదౌట్ లవ్?
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో ఇట్ ఈస్ సెడ్ లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమను మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో లవ్ ఫస్ట్.
0: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి?
1: Many people refer to this truth. What is this truth?
0: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
1: Truth is changeless in all the three periods of time.
0: కాని ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
1: You cannot stop at that level.
0: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
1: Truth transcends all the three periods of time.
0: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది
1: where does it come from?
0: సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
1: It is said speak truth and never speak it with all emphasis in a pleasing acceptable way.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్, బట్ వీ కెనాట్ డినై ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్.
0: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
1: We use this word God, apply.
0: గాడ్ అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of this God?
0: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
1: Even an atheist, when he commits a mistake, he says, oh my God.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: Though he has no idea, yet he says, oh my God.
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: Nobody can give the definite meaning to this word God.
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
1: To know this meaning, you need your self-experience.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: How can you know your experience?
0: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
1: Here is an illustration. 1 + 1 = 2.
0: 2 + 2 = 4 అయింది.
1: 2 + 2 = 4.
0: 2 - 1 = 1 అయింది.
1: 2 - 1 = 1.
0: ఈ ప్లస్ మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాలను కూడాను మనం చెప్పగలుగుతున్నాము.
1: We are able to see and say all this material world.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపమును గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచమంతా కూడాను వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంత మెటీరియల్ లోకం.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటి మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind,
0: there
1: is something beyond.
0: బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
1: That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఏదైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నెంబరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికి చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We only exhibit our verbosity. Nomenclature, but we don't know the depth.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి అది ఒక్కటే.
1: But in every man, this fundamental principle is there.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This exists in every human being.
0: కనుక love is God అన్నప్పుడు love అనేది is everywhere.
1: When we say love is God, it implies
0: ఈ ఫండమెంటల్ అనేటువంటిది సర్వుని యందు ఉంటున్నది.
1: This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు. నీవంటే ఏమిటి?
1: You say I am truth, then who are you?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటి కూడా ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: స్పిరిచువల్ లో మాత్రము
0: స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగా తేలేది అదొక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈ నాడి పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి సత్యాన్ని మనం చూడాలి.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుందది?
1: Inquiry, where does it come from?
0: Inquiry.
1: Inquiry.
0: Inquiry.
1: Inquiry.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: This query, inquiry, inquiry, where does it come from?
0: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే.
1: When you have faith in yourself, I.
0: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Then you can understand the second person, you.
0: అయ్యే తలకాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుకనే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది యు అనేటువంటిది, హూ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ యు అండ్ దెన్ వీ.
0: ఒక చిన్న పదము,
1: స్మాల్
0: ఐ,
1: ఐ
0: ప్లస్ యు,
1: ప్లస్ యు,
0: ఐ ప్లస్ యు రెండు చేరినప్పుడు హూ అయింది.
1: ఐ ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు వీ.
0: వీ ప్లస్ హీ,
1: వీ ప్లస్ హీ
0: ఏమవుతుంది?
1: దెన్ వాట్ ఈస్ ఇట్? దెన్
0: ఓన్లీ హీ అవుతుంది.
1: వీ ప్లస్ హీ ఈజ్ ఈక్వల్ టు హీ.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యు ఆల్సో చేంజ్.
0: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
0: కానీ ఐ ఆమ్ బాయ్,
1: ఐఎమ్ ఎ బాయ్,
0: ఐఎమ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎ మ్యాన్,
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
1: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
1: దేర్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్ హీ హీ హీ
1: ఫర్ ఎవ్రీథింగ్. హీ హీ ఈజ్ మోస్ట్
0: ఇంపార్టెంట్.
1: దట్ హీ ఈజ్ గాడ్.
0: ఆ హీ అనేటువంటి దాన్ని నీ యందు, వారి యందు, వారి అందరి యందు ఉంటున్నది.
1: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: హీ గాడ్
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: హీ ద గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కానీ ఐ అనేటువంటి ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ నార్ ఇట్ గుడ్ ఎనఫ్ టు సే ఇట్ ఈస్ ఇన్ మీ, విత్ మీ అలోన్.
0: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి యొక్క దైవత్వాన్ని బోధిస్తుంది.
1: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
0: ఐ లవ్ హిమ్.
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?
1: హౌ డు యూ లవ్ యువర్ సెల్ఫ్?
0: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
1: డూ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ బాడీ?
0: నమ్మటం లేదు.
1: నో.
0: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ నమ్మకగలుగుతున్నావు?
1: వెన్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ బాడీ, హౌ కెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై
0: బాడీ? బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: ద బాడీ గోస్ ఆన్ చేంజింగ్.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: ఆల్ ఆర్ చేంజబుల్.
0: అద్వితీయం, అద్వైతం అనేటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యూయల్ చేంజ్లెస్.
0: దానికి వేరే మనకు పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మరొక పేరు లేదు.
1: ఇట్ హాస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఇస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటి ఎవరు పెట్టారు?
1: Who has given this name?
0: It
1: is not the name given by
0: anybody.
1: This Atma is present everywhere.
0: He is everywhere.
1: He is everywhere.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నువ్వు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఇస్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ share with everybody, publicize.
0: నీ ఫుల్ ఫెయిత్ నువ్వు పెట్టుకున్నప్పుడే అన్నిటి యందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: When once you have full faith, you will be successful.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: Here is a drop of water.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంది అది.
1: And in rain you get drops of water.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: And all these drops of water would fill in the container.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమిస్తున్నటువంటి డ్రాప్ వంటిది.
1: I love you, all this is just a drop.
0: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: When once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is Atma.
0: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకుని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మా అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్, వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైం మనం వ్యర్థం చేసుకోవటమే.
1: యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైం.
0: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ ఈజ్ ఎవరీవేర్.
1: ఆత్మ ఈజ్
0: ఎవరీవేర్. విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ ఎవరీవేర్. ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నీవు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది నీ యందు ఉన్నటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
1: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏంటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యూ హ్యావ్ నోన్ ఇట్.
0: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: First, know your physical nature, body.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: This is the physical body.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: There are so many limbs attached.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడిని నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: ఇది my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్ డు నాట్
0: దానిని మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: దట్ సెల్ఫ్ విచ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఇస్
0: సర్వము సాధించిన వారే అవుతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనకెలుగు కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
0: అనేటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This Chaitanya awareness consciousness is not there anywhere else.
0: It is awareness consciousness.
1: It is the consciousness of the awareness.
0: The conscious kaadu.
1: It is not conscious.
0: Conscience kaadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: The consciousness nu sarain reethiga manam artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: ఈ
0: కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాస్ ఎనీబడీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: టు అండర్స్టాండ్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎంక్వైరీ.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టన్లీ.
0: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేని నేడు అవని అందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏమిటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
0: ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ యు సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ డార్క్.
0: ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్నెస్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతిదానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య ది ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హ్యావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
0: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకం అనేది లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు?
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆన్.
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుక నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్.
0: ఎక్కడ పోతున్నానటువంటి నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వి కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యు డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తనను చూసి ప్రేమిస్తున్నావు.
1: యువర్ బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది?
1: బిహేవియర్ హౌ
0: ఈ రూపం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ద ఫామ్ హౌ యు
0: ధనం ఎక్కడ నుంచి వచ్చింది?
1: మనీ హౌ యు
0: అందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డు యు గెట్ ఆల్
0: ఈ అందచందమంతా పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ద బ్యూటీ బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యు సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వం.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హాస్ నో చేంజ్.
0: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం.
1: వి సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: You say that I love him very much.
0: ఆయన్ని చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: What is that you love in him?
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: Is his form?
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: Behavior?
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: All his happiness?
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: What is that makes you love him?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు.
1: In fact, none of these.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: They are all temporary things.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: Love is there.
0: ఆ ప్రేమనే దైవము.
1: Love is God.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is God. God is the personification of love.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: It's only connection, love to love.
0: కనుక ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉంది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: And she went on feeling sad.
0: నాయనా, నీవు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live.
0: నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ?
1: Without you, how can I live?
0: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహమున్నంత వరకే ప్రేమిస్తాడు.
1: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
0: తదుపరి దేనిని ప్రేమించలేడు.
1: అండ్ సో యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
0: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
1: సో ఇన్ ఫ్యాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
0: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
1: And this love is life.
0: ఈ ప్రాణమే దైవము.
1: And this life is
0: అది
1: God.
0: ఆత్మ.
1: That is ఆత్మా.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బీ లవ్డ్.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్
0: ప్రేమ, నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ ద సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: And do not have any material objects as the centers of love.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: With the material objects as the centers of love, there will be void.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: If you have this love, it will remain eternally.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: So you should be love to love only.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్. ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆర్ టెంపరరీ అండ్ ఎఫెమెరల్.
0: ఈ అసత్యములు, అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: Never love that which is transient and
0: sedition.
1: And it's only physical love that
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ని ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is Lord, love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్ అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాస్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటి చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కారణం.
1: So for disappointment, appointment.
0: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment.
0: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
1: It will think of any other form.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle kaadu.
1: Rama, Krishna, Govinda are the names given.
0: Ee pettina perluku shastram ledu.
1: These names given are not permanent.
0: Kaani edo oka naamaanni manam nimnayam cheskovali.
1: However, you need one to proceed with.
0: Kanuka mee chaduvulanni kunu chadavatam satyame.
1: Yes, it's needed that you should
0: educate.
1: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ కు ఏమాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
1: Go on enhancing this love.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: When once you investigate along the path of truth, you will experience love.
0: భగవంతుడే వాడు ఒకడున్నాడు.
1: There is God.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: Without God, the world does not exist.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: ఈ పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుండాలి.
1: And the Creator is necessary.
0: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తురా.
1: Then once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఈ రూపంతో తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
0: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
0: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
0: ఆ నేమును నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: యూ వాంట్ టు అచీవ్ గాడ్,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
0: అది ఏ ప్రేమ.
1: That is the path of love.
0: అది ఏ ట్రూత్.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమతత్వం నీకు బోధపడుతుంది.
1: And once you hold on to love, you will understand.
0: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: It's not to be decided in a day or two.
0: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: You should determine to achieve this.
0: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: At one time, as you all know, Ramana Maharshi lived here.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: And one would say that, Swami, I have come for this purpose. Then Swami puts this question. Ramana Maharshi puts a question, know yourself first, then come back. First know who you are. Then I will tell the rest. Therefore, when once you go on inquiring, investigating the self, who am I? You will know the reality. So this I, the self, has no difference. The birth and death are utterly false. When there is birth, there is death. Birth and death relate to the body, not to the self. Therefore, love the self which is birthless and deathless and not the body. Bhagavan addresses each and every one of you as Bangaru. What is the meaning when Swami calls you Bangaru?
0: Bangaru chikutundi.
1: You have gold.
0: ఈ బంగారుకు ఏ నాటికి నీ పేరు తప్పదు.
1: And this gold is required
0: for ఆ గోల్డ్ ఎన్ని రకాలు కరిగించవచ్చు, ఎన్ని రకమైనటువంటి నగరగాను మార్చుకోవచ్చు.
1: You can just change it and make any ornament jewel out of it.
0: కాని బంగారుని మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
1: But you cannot change the gold its nature.
0: కాబట్టి మీరు బంగారుతో చేసినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
1: So you may be changing, but you are essentially gold.
0: కానీ బంగారు మాత్రమే నువ్వు పెట్టుకో.
1: But have this gold.
0: అది ఎప్పటికీ మారదు.
1: It is changeless.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: Desire the changeless. Never desire which is fast changing.
0: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: So Bhagavan addresses you
0: bangaru, bangaru, bangaru, bangaru.
1: Bangaru, gold, which is
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: And this bangaru gold is not going to die. Nor would be born.
0: Bangaru eppudu bangare.
1: Gold is gold.
0: Adi shashvatamainatundi.
1: It remains once for all. That is truth.
0: Aa satya nityamainatundi danni manam kortu povala gaani satya nityam kaanatundi danni kori poi manam mosamulo padipothunnam.
1: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
0: Kanukane Shankara varu cheppar punarapi jananam punarapi maranam పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
1: Therefore ఆదిశంకర declared, you are born again and again. You get into the womb of the mother and you take birth repeatedly. Birth and death happen repeatedly.
0: చావు పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: So you desire which is birthless and deathless.
0: చావు పుట్టుకలేనటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకునేందుకు కోరాలి.
1: Why should you be born again to die?
0: కనుకనే మనం పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
1: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈస్ నాట్ న్యూలీ బోర్న్.
0: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
1: దిస్ లవ్ గెట్
0: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: దిస్ లవ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
0: ఇన్ యూ
1: ఇన్ యూ ఆల్సో.
0: ఆ ప్రేమనే మనం కోరాలి.
1: And desire that eternal love.
0: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
1: If you hold on, cling on to that love, you'll be eternal.
0: దీన్ని మీరు సత్యంగా కోరండి.
1: Consider this truth.
0: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
1: And have full faith in this love.
0: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
1: Don't have faith in this worldly love.
0: అన్ని నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
1: In fact, you have been cheated and deceived by this worldly love.
0: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
1: All this worldly love is like temporary clouds.
0: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
1: Clouds come and go.
0: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని చెప్పండి.
1: Not even one cloud is permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
1: So love that which is permanent.
0: ఆత్మ.
1: That is the self.
0: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
1: Love the self.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
1: those who want to get into spiritual path,
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
1: If you want to know the spiritual path, come to Bhagavan. He will tell you and teach you.
0: I will explain.
1: Bhagavan will explain.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: You love all the worldly objects and you are disappointed.
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
0: చదువును చదవండి.
1: యు స్టడీ.
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్.
0: గుర్తించుకునే అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ది ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్
0: అంతేగాని
1: మేక్ యు బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికి ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఈజ్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ ruining themselves because of these disappointments. That will never help you to love
0: anything.
1: Then once you love, never give up.
0: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
1: It goes on enhancing, improving.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యు యాజ్ ఎంబోడ్మెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: Develop only that love.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: When once the love is with you, it will safeguard you.
0: అది with you, in you, around you, below you.
1: That is with you, in you, around you, below you.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ.

मन से करो राम राम राम राम राम राम राम राम राम राम राम।

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అని చెప్పేసి లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: Everyone should join in chorus. God has gifted you the tongue. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: Aa hrudayamtone nu paadali.
1: Everyone should sing wholeheartedly.
0: Adi meer nechukondi baaga.
1: That you have to learn clearly.
0: Adi nijamaina ipudu shastramaina ipudu oka prema.
1: That is the real fundamental eternal love.
0: Adi eppudu nee ventane jantane intane kantane untundali.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: దట్ యు సింగ్ విత్ లవ్.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: నెవర్ బీ సైలెంట్ థింకింగ్ దట్ దేర్ ఇస్ సమ్ బ్యాండ్ విత్ దట్ గోస్ ఆన్ సింగింగ్ ప్లేయింగ్ ద నేషనల్ ఆంథమ్. యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కు వస్తుంది ఆ రిజల్ట్.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రిజల్ట్స్ ఇఫ్ ఇట్ గోస్ టు ద బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అలోన్.
0: నోట్ తో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: ఇఫ్ యూ జస్ట్ సింగ్ విత్ యువర్ టంగ్ ద రిజల్ట్స్ విల్ కమ్ టు యూ.
0: కనుకనే నీవు నోటుతో నీవు హృదయంతో పాడాలి.
1: సో సింగ్ జాయ్ఫుల్లీ, హోల్ హార్టెడ్లీ.
2: యూ ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 28th October 2003 ఇన్ ప్రశాంతి నిలయం. ఇన్ ద డిస్కోర్స్ భగవాన్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ దాట్ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది ఆల్ పర్వేసివ్ కాన్షియస్నెస్ వన్ మస్ట్ ఎంగేజ్ ఇన్ కాన్స్టెంట్ సాధన అండ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai bhajans

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagavan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence on the occasion of Swami's birthday celebrations.
2: ఈ మహోన్నతమైన రోజు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 80 సంవత్సరముల పుట్టినరోజున స్వామిని పరవశింపచేయడానికి మనందరినీ సంగీత సాగరంలో ముంచెత్తడానికి భారత జాతి గర్వించదగ్గ సంగీత రత్నాలు భగవాన్ స్వామి ఆయన ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు వాళ్ళ బృందాన్ని సంతూరు వాద్యంతో మనలందరినీ ముగ్ధ మనోహరులు చేయడానికి రాబోతున్నారు. ఐ వెల్కమ్ పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు.
3: అవర్ కోటి కోటి ప్రణామ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ బాబా. We are very, very fortunate to be here this evening to celebrate the 80th birthday of the avatar. I feel I had many good karmas of the past births, that I had the blessings of Bhagwan in this life. I had the fortune of playing for Swami exclusively in early 70s at Parthi and Whitefield in small room with some students. I had the good fortune of paying my tribute, musical tribute, at the lotus feet on the 60th birthday, 70th birthday, and today 80th birthday. My son Rahul is equally blessed by Swami, and today we have got two distinguished musicians on the drums: Tawfiq Qureshi, the son and disciple of legendary Ustad Allah Rakha Khan Sahib, who also came here and played for Swami, and on the tabla we have got Yogesh Samsi, again a disciple of Ustad Allah Rakha Khan Sahib. So this is our humble offering. The first piece, the musical composition by Rahul Sharma, Celebrations, and that will be followed by another composition, Baba, We Love You.

0: నెక్స్ట్ సంగీత సమ్రాజ్ఞి క్వీన్ ఆఫ్ మ్యూజిక్ బేగం పర్వీన్ సుల్తానా గారిని వోకల్ క్లాసికల్ అందించవలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
1: ఓం సాయిరామ్. మై కోటి కోటి సష్టాంగ్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మై భగవాన్ శ్రీ శ్రీ సప్త సాయి బాబా. బాబా, ఫస్ట్ ఆఫ్ ఆల్ I thank you from my core of my heart to give me this opportunity to sing in this holy occasion. Om Sai Ram to all my brother and sisters. I am singing Baba Sai Bhajans, which is composed by Ustad Dilshad Khan Sahab for this particular occasion.

ేతోషితానేక గీర్వాణ పక్షం భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాది సంప్రాప్త రక్షం కరాలాట్టహాసం క్షితి క్షిప్త పాదం ఘనభ్రాంత భృంగం కటిస్థోరు జంగం బియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం జయ శ్రీ సమేతం భజే

فبدوا وللنا